ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 24వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే 14వ తేదీ వారం గురువారం ఎఫ్ఎం బ్యాండ్ 100.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 44 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: లు భక్తి గీతాలు విన్నారు.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గేయం వింటారు.

దేశభక్త గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టంపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే పాతికేళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు వ్యవస్థలో సామర్థ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 15% వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోగలమని

ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందని నిన్న అమరావతి సచివాలయంలో జరిగిన ప్రణాళిక శాఖ సమీక్షలో ఆయన అన్నారు. జీఎస్టీపీ అంచనాలను సాంప్రదాయ విధానంలో కాకుండా రియల్టైం మానిటరింగ్ ద్వారా రూపొందించేలా రాష్ట స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం స్థూల రాష్ట దేశీయోత్పత్తి అంచనాలు 3 నెలలకు ఏడాది కాలానికి రూపొందిస్తున్నారని, దీంతో ఆర్థిక స్థితిగతులపై తక్షణ అవగాహన సాధ్యం కావడం లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% దించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ పోల్స్, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో నిన్న ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడ బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్దులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ,
1: విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునః లెక్కింపు, పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడి నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు

0: మేఘావృతంతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
1: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదో.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెచ్ పై ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకి జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. అనంతరం ఏకశిలా నగరం గురించి డాక్టర్ పి హైమావతి గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. ఇక 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. ఇక 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 5:00 చిత్రసీమ. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ మామనూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయం. పరిచయకర్త పి పంకజ్ మోహన్. అనంతరం మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాలు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం జోగయ్యపల్లి గ్రామ రైతు కేతుపల్లి రాజిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త పి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక 10:00 అలనాటి ఆనిముత్యాలు మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి హన్మకొండ జిల్లా సమగ్ర నివేదిక. నివేదికనందిస్తారు వీణావాణి గారు.
1: రాష్ట్రంలో రైతుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 రోజుల రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ కడియం కావ్య తదితరులతో కలిసి ప్రారంభించారు. భూభారతి ద్వారా భూ సమస్యల పరిష్కారం చేస్తున్నామన్నారు. దేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసిన తెలంగాణకు రైతు సంక్షేమ పథకాలే కారణమన్నారు. రైతు బలం, రాష్ట్ర బలం, రైతు ఆనందం, ప్రభుత్వ ఆనందమన్నారు. ప్రాధాన్యత రంగాలకు అధిక రుణాలు బ్యాంకర్లు అందించాలని, అత్యధికంగా పంట రుణాలు ఇవ్వాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. ఇటీవల 2025-26 వార్షిక సంవత్సరానికి బ్యాంకులిచ్చిన రుణాలపై బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు జాప్యం లేకుండా రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో హనుమకొండ జిల్లా రుణ లక్ష్యం 15,484 కోట్ల రూపాయలు కాగా, ఇందులో 13,733 కోట్ల రూపాయల రుణ లక్ష్యం సాధించినట్లు తెలిపారు. పరకాల మహిళా డైరీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల ద్వారా పాల సేకరణ చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డిఆర్డీఏ అధికారులతో డైరీ కార్యకలాపాలపై సమీక్ష చేశారు. పరకాల డైరీకి 4 బియ్యంసీయులు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, ఆర్ఓబీల నిర్మాణ అభివృద్ది పనుల పురోగతిపై హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ దృష్టి పెట్టారు. ఇటీవల కూడా కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులు, రైల్వే, రోడ్లు భవనాల శాఖ కూడా అధికారులతో చర్చించారు. పరకాల ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ది అవకాశాలు పెంచేందుకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ కీలకంగా మారుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇటీవల పరకాల పట్టణంలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులు పాల్గొన్నారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ అందించేందుకు ఏటీసీ కీలకంగా మారనుందన్నారు. ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేసి మట్టి తరలింపు ప్రక్రియ సాఫీగా నిర్వహిస్తూ 15 నాటికి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు పరిశీలించిన కలెక్టర్ పూడిక మట్టి తరలింపుపై సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. ఆ దిశగా డీసీసీ బ్యాంక్ రైతులకు ఆర్థికంగా అండగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇటీవల హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు. హనుమకొండ నగరంలో భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ది పనులు పూర్తయ్యాయి. గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 84,20,00,000 రూపాయలతో నిర్మించిన ఈ బండ్ను ఇటీవలే రాష్ట్ర మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ సంయుక్తంగా ప్రారంభించారు. భద్రకాళి దేవాలయం, పద్మాక్షి ఆలయం, సిద్దేశ్వర్ల గుట్టల మధ్య ఉన్న ఈ బండ్ నగర పర్యాటకానికి కొత్త ఆకర్షణగా నిలుస్తుందని వారు తెలిపారు. గోవుల అక్రమ రవాణా అడ్డుకునే క్రమంలో చట్టాలను అతిక్రమించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు

0: నిర్వహించబడుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూసార పరీక్షలతో నేలలో లోపాలు గుర్తించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రామ్ చరణ్, గోపిక తెలిపారు. హనుమకొండ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా సేంద్రీయ ఎరువులతో భూసారం ఎలా పెరుగుతుందో రైతులకు అవగాహన కల్పించారు. సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గిస్తే భూసారం పెరుగుతుందన్నారు. రైతులు యూరియా బదులుగా పచ్చిరొట్ట వాడాలని వారు సూచించారు.
1: మీరింతవరకు హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు డి వీణావాణి గారు.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 7 గంటలకు వస్తుంది. ఇప్పుడు జాతీయ వార్తలు వింటారు.
0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
3: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhanamantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendostari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 3/2 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు.

0: భారత్ రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ధి కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
1: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం అనుసరిసిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 గాను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 260,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం DOPT జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం, తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహీ జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కోల్డం, చెట్టు విరిగిపడ్డం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీటి వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం

0: ప్రతిపాదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. అనంతరం ఏకశిలా నగరం గురించి డాక్టర్ పి హైమావతి గారి ప్రసంగం వింటారు. ముందుగా భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్

0: భాగవత నీరాజనం కార్యక్రమంలో జడ భరతోపాఖ్యానం గూర్చిన వ్యాఖ్యానం వింటున్నారు. వ్యాఖ్యానం చేస్తున్నవారు డాక్టర్ అత్తలూరి మృత్యుంజయ శర్మ గారు. పద్యపఠనం శ్రీ వద్దరాజు వెంకటరామారావు.
1: గతవారము భరతుడు హరిణ శావక వియోగముచే పట్టరాని దుఃఖమును పొందినట్లు తెలుసుకుంటిమి. కర్మ సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని మూడు విధములు. సంచిత కర్మను యజ్ఞ దాన తపాదులచే క్షీణింపచేయవచ్చును. సత్కర్మాచరణముచే ఆగామిని నిరోధించవచ్చును. కానీ ప్రారబ్ధము అట్లు కాదు. ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అని అభియుక్తిని అనుసరించి అనుభవించినదే నశించదు. కావున భరతుడు మోక్షమునకు విరోధమని తరించి భార్యాపుత్రాదులను విడిచి తపస్వి అయి కూడా హరిణశావక లాలన పోషణములచే అతి రోషముచే సర్పము ఎలక కన్నములోనికి ప్రవేశించు విధముగా యోగభ్రష్టుడై దాని వియోగ తాపమును భరింపలేక విలపించెను. తుదకు ఆ లేడిపిల్ల మరలి రాగా ఆనందమందెను. కొంతకాలము గడచిన పిమ్మట
0: భరత్

0: ஹரிணம்பை ஒப்பின் பூர்வஸ்மிருதின்.
1: భరతుడు అంత్యకాలమున కుమారుని వలె ఆ లేడిపిల్లను అత్యంత ఆసక్తితో మనంబున నిలిపి మరణించుటచే

0: విదహా ప్రాణావసాన సమయమున జీవులు దేనిని స్మరించుతూ దేహత్యాగము చేయుదురో ఆ స్మరణతో ఆయా దేహములను పొందుదురు. ఇట మృగమును గాఢముగా భావించుతూ దేహత్యాగమును చేసినందున ఆ మృగరూపముననే జన్మించెను. ఇంతకు పూర్వము చేసిన భగవదారాధన సామర్థ్యముతో తనకు కలిగిన మృగత్వమును తెలుసుకొని తాపము పొందుతూ
1: రాజులు ప్రస్తుతింప వసురాజ సమానుడనై తనూజులన్ రాజుల జేసి తాపసులు.

0: రంగనే చెడితి యోగి జనంబులలోన బేలనై.
1: నేను భూమండలమందలి రాజులందరూ కొనియాడగా రాజ్యపాలనము కావించి కుమారులందరికీ రాజ్యమునప్పగించి విరాజినై తపమాచరించునప్పుడు తాపసోత్తములచే రాజఋషీంద్రుడనని పొగడబడియు ఈ లేడికూన ఎందలి ప్రీతిచే యోగభ్రష్టుడనై ఈ లేడిదేహమును పొంది మోక్షమునకు దూరమైతిని గదా అని విలపించుతూ తన తల్లిని భాషి మునిగణ సేవితమైన భగవన్ నివాస స్థానభూతమైన కాలాంజన పర్వత సమీపమునందలి పులహాశ్రమమునకు చేరి ఈ మృగదేహ త్యాగావసానమును కోరుతూ ఏకాకి అయి శుష్క పర్ణ తృణములను తినుతూ ఆ చక్రతీర్థమునందు మునుగుతూ కాలక్రమమున దేహమును విడిచెను. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి సంభవ. యోగభ్రష్టులు యోగబలముచే శుచిష్మంతులు ధనవంతులు లేదా యోగుల ఇళ్లలోనే జన్మించెదరు కదా. భరతుడును తన యోగబలముచే కర్మావశేషమున హరిణదేహమునుందియు దానిని విడిచి

0: మరల పవిత్రుడు, శమధమాది సంపదలచే నొప్పు నీతికోవిదుడు, వేదవేదాంగ విదుడు, తపస్వియు అయిన అంగిరసునకు రెండవ భార్య యందు జన్మించెను. పరమభాగవతుడకు ఆ భరతుడు శ్రీహరి అనుగ్రహమున పూర్వజన్మ పరంపరల స్మరించుతూ ఉన్మత్తునివలే, జడునివలే, అంధునివలే, బధిరునివలే లోకమున తిరుగుతుండను.
1: జనకుండౌటను విప్రుటాత్మజుని వాత్సల్యంబునన్ పెంచుచున్ తనరంజౌల ముఖాగ్ర్య కర్మముల చేతన్ సంస్కృతుం చేసి పాయని మోహంబున నిచ్చలుం గడక శౌచాచారముల్ సెప్పినన్ ఘనుడా విప్రసుతుండ సమ్మతిని తత్కర్మంబులన్ గైకొనెన్.
0: అంగిరసుడు తన పుత్రుని ఉన్మత్త చేష్టలచే విముఖుడు కాక ప్రేమతో పెంచుతూ ఉపనయనాది సంస్కారములను నర్చి శౌచాచారంబుల బోధించగా భరతుడు అనిష్టముగా నాచరించుతుండెను. కొంతకాలమునకు అంగిరసుడు మృతి చెంద భరతుని తల్లి అతనితో సహగమనము నొప్పగా సవతి తల్లి కొడుకులు అవినీతులై భరతుని వేద విద్యలకు దూరమునర్చి ఇంటి పనుల యందు నియోగించిరి. భరతుడును వారు చెప్పిన పనులన్నీ యథాప్రకారముగా చేయుచుండె రెండు కాళ్ల జంతువుల వంటి మనుషులు అతనిని ఉన్మత్త, జడ, అంధ, బధిర అని పిలుచుతుండా వారలతో అతను కూడా ఉన్మత్త, జడ, అంధ, బధిరుడి వలె సంభాషించుతుండెను. ముష్టాన్నమును శుష్కాన్నమును కూడా నాలుకకు హితముగానే భావించుతూ జీవయాత్రకు మాత్రమే ఆహారమును భుజించుతూ బాహ్యములైన సుఖదుఖములను లెక్కించక మలినాంబరముల ధరించుతూ నిస్పృహుడై ఉన్న అతడు ధూళి ధూసరములచే కప్పబడిన దివ్య మాణిక్యము వలె బ్రహ్మవర్చస్కుడై సంచరించుతుండెను. తన సోదరులు వ్యవసాయపు పనుల యందు నియమించినను కష్టమని తలంపక ఊక, తవుడు, తెలక పిండి మొదలగు పశుగ్రాసములను తనకు ఆహారముగా ఇచ్చినను అమృతము వలె భక్ష చేయుతూ చేనుకు కావలి కాచుతుండెను. ఇట్లుండా ఒకనాడు వృషలులను రాజు సంతానార్థి అయి కాళికాదేవికి పురుష పశువును బలియిచ్చుటకై కొనిపోవుతుండా వాడు తప్పించుకునెను. వానిని వెతికి కూడా దొరకనందున వీరాసనము వేసుకొని చేని కావలి కాయుతున్న ఆ జడభరతుని చూచి బలసిన దేహము కల ఈ పురుష పశువు యోగ్యముగానున్నదని అతనిని కాళికాలయమునకు కొనిపోయి అభ్యంజనము చేయించి గంధ పుష్ప మాల్యాదులచే అలంకరించి మృష్టాన్నమునిడి పంచవిధ మహావాద్య ఘోష మధ్యంబున అతనిని బలికై కాళికాదేవి సమ్ముఖమున కూర్చుండబెట్టిరి. ఆ వృషలరాజు అతని రక్తముచే భద్రకాళిని సంతోషపెట్టుటకు కాళికామంత్ర అభిమంత్రిత ఖడ్గము నెత్తెను.
1: సర్వభూతములకు సఖుడును బ్రహ్మభూతాత్ముడు నిర్వ్యరుడైన బ్రహ్మ.

0: విప్రవరుణట్లు హింసించు వృషలపతిని భృత్యవర్గంబుతో తలల్ పృథ్విగూల్చి అప్పుడు వృషలాధిపుని శిరమందిలీలన్ పాడియాడుచు నందంద క్రీడ సలిపే.
1: బ్రహ్మభావమును పొందిన ఆ జడభరతుని తేజస్సుచే భయమందిన భద్రకాళి క్రోధావిష్టురాలై ఆ వృషలపదిని సైన్యముతో సహా సంహరించెను. ఆ సమయమున భరతుడు ఏమాత్రము భయము చెందక తనను చంపవచ్చిన వారి యందు కరవాలమునందు కాళికయందును అత్యుత భావము నుంచి ఎట్టి అనుమానము లేక చెలించక ఉండెను.

జడభరతుడు కాళికాగృహము నుండి తిరిగి వచ్చినాడా, చివరకు మోక్షమునొందినాడా అను ప్రశ్నలకు సమాధానము వచ్చేవారము విందాము.

0: ఇంతవరకు మీరు భాగవత నీరాజనం ధారావాహిక విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: హలో,
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్, అంత డబ్బా?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్, 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే,
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది,
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఏకశిలా నగరం గురించి. డాక్టర్ పి హైమావతి గారి ప్రసంగం వింటారు.
9: ఈరోజు వైభవోపేతమైన కాకతీయుల రాజధాని నగరం ఓరుగల్లును చూద్దాం. ఓరు అంటే ఒక అని, కల్లు అంటే రాయి లేదా శిలా అని అర్థం. దాన్నే సంస్కృతంలో ఏకశిలా నగరం అన్నారు. ఆ పేరు ఎలా వచ్చిందో తర్వాత నగరాన్ని పరిశీలించేటప్పుడు చూద్దాం. ఒకప్పుడు కాకతీయుల రాజధాని హనుమకొండలో ఉండేది. అక్కడి నుండి రాజధానిని మార్చడానికి గల కారణాన్ని సిద్ధేశ్వర చరిత్ర అనే గ్రంథం వివరిస్తుంది. దాని ప్రకారం ఒకరోజు ధాన్యపు బస్తాలను బండికెక్కించుకుని ఒక రైతు వెళ్తూ ఉండగా రాయి తగిలి బండి ఆగిపోయిందట. రైతు బండి దిగి చూడగా బండి చక్రపు చట్రం బంగారంగా మారిపోయింది. ఈ విషయం తెలుసుకుని కాకతీయ ప్రోలరాజు తన గురువు రామారణ్యునితో సహా హుటాహుటిన ఆ ప్రాంతాన్ని సందర్శించాడట. రామారణ్యుడు ఆ దృశ్యాన్ని చూసి అది సామాన్యమైన రాయి కాదని, పరశువేది లింగమని, దానికక్కడక్కడే గుడి కట్టించి రాజధానిని అక్కడకు మార్చమని సలహా ఇచ్చాడట. దానితో అక్కడొక ఆలయం వెలసింది. అదే స్వయంభూ దేవాలయం. ఇక రాజధానిని మార్చాలంటే ఆలోచించాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. ముందుగా వాస్తుశాస్త్ర రీత్యా రాజధాని హనుమకొండ నుండి ఆగ్నేయ దిక్కుగా మార్చకూడదు. అంతేకాక ఏకశిల నానుకుని ఉన్న చెరువు సహజ సిద్ధమైన ఊటతో ఆగ్నేయంలోనే ఉంది. ఈ వాస్తు దోషాలను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దానిలో మొదటిది నగర నిర్మాణ ప్రణాళికను వృత్తాకారంగా రూపొందించడం. అందువల్ల వాస్తు దోషం తగలదని వారు భావించినట్లున్నది. ఈ వృత్తాకారపు నగర ప్రాకారం నుండి బయటికి లోపలికి నడిచే మార్గాలు

ని స్వస్తిక గమనంతో విచిత్రంగా రూపొందించారు. అంటే కోట బయటకు నడిచే వ్యక్తి కుడిచేతి వాటంగా బయటకు వెళ్తాడు, అలాగే లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా కుడివైపుగానే ప్రవేశిస్తాడు. ఇంకా అనేక రకాలుగా ఈ కోట నిర్మాణ ప్రణాళిక విశిష్టంగా కనిపిస్తుంది. ఏకాంబ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రను బట్టి ఏకశిలా నగరాన్ని శ్రీవిద్య సాంప్రదాయకంగా శ్రీచక్ర నమూనాలో వైదిక బ్రాహ్మణులు, తాంత్రిక శైవ పండితులు కలిసి రూపొందించినట్లు తెలుస్తోంది. ఇలా తయారైన ప్రణాళికతో కేంద్ర బిందువులో స్వయంభూ కేశవాలయాన్ని నిర్మించి చుట్టూ 7 ప్రాకారాలతో 77 బురుజులతో ఓరుగల్లు నగర నిర్మాణం ప్రారంభమైంది. ఇది రుద్రదేవుని కాలంలో ప్రారంభమై గణపతి దేవుని కాలంలో రాజధానిగా మారింది. వినుకొండ వల్లభరాయుడు అనే కవి ఈ కాలంలో క్రీడాభిరామం అనే కావ్యాన్ని వ్రాశాడు. మంచన శర్మ, టిట్టిభశెట్టి అనే ఇద్దరు మిత్రులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తిరిగి నగరాన్ని సందర్శించిన విషయాన్ని కవి వర్ణిస్తూ అలనాటి ఓరుగల్లు నగర స్వరూపాన్ని, జీవన శైలిని మనకు కళ్లకు కట్టినట్లు చూపించాడు. మంచి టూరిస్ట్ గైడ్ల ఆ గ్రంథం మనకి కనిపిస్తుంది. నగరంలో ప్రవేశించటానికి ముందు అక్కడున్న వెలివాడ, మేదరవాడ, కందకంలోని నీటి ప్రవాహం, మొగసాల భవనం, గడియార స్తంభం, వంకదారి, రాజవీధి, ఉపవీధులు, అంగడి వీధి, అడుగడుగునా దేవాలయాలు, వృత్తుల వారీ ఏర్పడిన వాడలు, చేతి కళలు, నగరంలో సదుపాయాల వారీగా ఉన్న వివిధ రకాల హోటళ్లు, ఉత్తమ శ్రేణిలో 1 రూపాయికు వడ్డించే ఆహార విశేషాలు, జాతరలు, కథా కాలక్షేపాలు, వేశ్యవాటికలు, వాటిలోని సంగీత సాహిత్య గోష్ఠులు, నృత్య ప్రదర్శనలు, భవనాలు, ఉద్యానవనాలు, తదితర నిర్మాణ విశేషాలు, మాచల్దేవి చిత్రకళా ప్రదర్శనశాల మొదలైన వాటితో నాటి ఓరుగల్లు ఈనాటి కంటే ఉల్లాసవంతంగా ఉన్న నగర వాతావరణంతో మనకు దర్శనమిస్తుంది. ఇక ఈనాడు మనకు కనిపించే ఏకశిలా నగర విశేషాలను చూద్దాం. ఈ రాజధాని నగరం చుట్టూ 7 ప్రాకారాలు ఉండేవట. ప్రస్తుతానికి మట్టికోట, రాతికోట అనే 2 ప్రాకారాలు ఉన్నాయి. వీటికి 4 దిక్కులా 4 ద్వారాలున్నాయి. ఈ రెంటికి వెలుపల పూడికతో నీరు లేని కందకం ఉంది. ఒకప్పుడు ఈ కందకంలో నీరు పుష్కలంగా ఉండి పొలాలకు, వెలివాడ ప్రజలకు దాహార్తిని తీర్చేవి. కింద ఊట ఉన్నా ఆ నీరు ఎక్కువ శాతం వర్షపు నీరే. నేల మీద పడిన ప్రతి ఒక్క వర్షపు చుక్కను కూడా వృధా కానివ్వకూడదనే సిద్ధాంతం కాకతీయులది. అందువల్లనే చుట్టుపట్ల పడిన వర్షపు నీరంతా వాలుగా వచ్చి అగట్టలో చేరేటట్లు చేసుకున్నారు. దీనివల్ల అది అటు రక్షక జలప్రాకారంగానూ ఉపయోగపడింది, ఇటు జలవనరుగాను ప్రజలకు అందుబాటులోనే ఉండేది. మట్టికోట చుట్టుకొలత 40 కిలోమీటర్లు, రాతికోట పరిధి 12 కిలోమీటర్లు. రాతికోట లోపలి వైపు క్రింద నుండి పై వరకు మెట్లున్నాయి. కోట ప్రాకారాన్ని గణపతి దేవుడు నిర్మిస్తే దానికి మెట్లను రుద్రమదేవి కట్టించింది. అందువల్లనే వాటిని రుద్రమదేవి మెట్లని ఇప్పటికీ పిలుస్తారు. రాతికోటపై 45 బురుజులున్నాయి. ఉత్తర ద్వారం నుండి కోటలోకి ప్రవేశించేటప్పుడు కుడివైపుగా మట్టికోటపై ఒక కమాను ఇస్లామిక్ వాస్తురీతిలో కనిపిస్తుంది. పైకి ఎక్కి చూస్తే అదొక సైనిక గస్తీ స్థావరం అని ఇట్టే అర్థమైపోతుంది. అక్కడ ఇటీవల జరిపిన తవ్వకాల్లో బయలుపడిన పానవట్టం, స్తంభాల శిథిలాలు, నాగబంధాలు, పూర్ణకంభ శిల్భాలు అదొక దేవాలయ ప్రాంగణమని, బహుశా మహమ్మదీయుల దాడుల్లో ధ్వంసమైన ఆలయ శిథిలాలపై ఆ స్థావరాన్ని నిర్మించారని స్పష్టం చేస్తాయి. ఇక్కడి శివలింగ సహిత పానవట్టాన్ని సహజ చర్మపు కాంతితో మెరిసే ప్రత్యేకమైన శిలతో చేశారు. దీనిని ఒక విలువైన అవశేషంగా భద్రపరచాల్సి ఉంది. కాకతీయుల శౌర్య పరాక్రమాలకు, గంభీర రాజసానికి, జల సమృద్ధిలో సాధించిన ఆర్థిక సౌష్ఠవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ప్రతిష్టాకరమైన తోరణ ద్వారాలను కోట మధ్యలో స్వయంభూ కేశవాలయాల శిథిలాలకు 4 దిక్కులా చూడొచ్చు. ఈ ద్వారాల నిర్మాణ శైలి, వాటిపై మలచబడిన శిల్పం శిల్పుల కళా నైపుణ్యానికి, సంకేతాత్మక భావ గాంభీర్యానికి, సృజనాత్మకతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జంటగా నిర్మించిన శిలాస్తంభాలపై 30 మీటర్ల పొడవున ద్వారబంధం విస్తరించి ఉంది. తోరణ భాగం చక్కని శిల్పాలంకరణతో, పద్మాల మొగ్గలతో, పూలమాలల బంధాలతో, పౌరాణిక జంతు ప్రతిమలతో, రాజహంసల శిల్పాలతో, పూర్ణకుంభాలతో హూందాగాను, అందంగాను, అర్థవంతంగానూ కనిపిస్తాయి. కీర్తి తోరణాలకు సమీపంలో ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ ఏకశిలతో ఏర్పడింది. ఈ కొండ చుట్టూ విస్తరించిన నగరం కాబట్టే ఈ నగరానికి ఏకశిలా నగరం అని పేరొచ్చింది. ఈ శిలపై అష్టకోణాకృతిలో నిర్మించబడిన బురుజు ఉంది. దీనిపై నిలబడి చూస్తే నగరమంతా కనిపిస్తుంది. దీన్ని బహుశా మహమ్మదీయ దాడుల్లో దెబ్బతిన్న తరువాత షితాబ్ ఖాన్ బాగు చేయించినట్లున్నది. అందువల్లనే ఆలయ శిథిలాల శకలాలు, శిల్ప

శిలాశకలాలు ఈ నిర్మాణంలో తాపడమై కనిపిస్తాయి. ఈ ఏకశిలపై ఏకకూట ఆలయం ఉంది. దానిలో విగ్రహాలు లేవు. పూర్ణకుంభ చిహ్నాలు, ఆలయ నిర్మాణ శైలి కాకతీయులదే అనిపించినా దాన్ని వైష్ణవాలయంగా మార్చిన చిహ్నాలు కనిపిస్తాయి. అక్కడి ప్రజలు దీనిని రామాలయం అంటారు. ఆలయం వెలుపల పద్మం గుర్తు, దాని మధ్యలో పాదద్వయ చిహ్నాలు కనిపిస్తాయి. బహుశా పద్మనాయకుల కాలంలో ఇది రామాలయంగా మారి ఉండొచ్చు. మహాకవి బమ్మెర పోతనామాచుడు ఈ ఆలయంలో ఉంటూ మహాభాగవతాన్ని రచించాడని ప్రతీతి. ఈ ఏకశిలపై ఒకప్పుడు కోట ప్రాకారం ఉండి ఉంటాయని శిల చుట్టూ ఉన్న హద్దులు చెప్తాయి. దీన్ని ఆనుకుని గణపతిదేవుని తల్లి పేరుతో ముమ్మడమ్మ తటాకం లేదా గుండు చెరువు ఉంది. సైనిక నిర్మాణాల్లో చెప్పుకోదగిన మరొక నిర్మాణం షితాబ్ ఖాన్ నిర్మించిన ఖుష్మహల్. ఇతడు క్రీస్తు శకం 1504-1512 సంవత్సరాల మధ్యకాలంలో ఓరుగల్లును పాలించాడు. ఖుష్మహల్కి ఎదురుగా ఉన్న శృంగార బావిలోని మెట్లను తొలగించి ఆ రాళ్లతో ఈ నిర్మాణం చేశాడట. అందువల్లనే అలనాటి అంతఃపుర స్త్రీల ఈత కొలను అందాన్ని కోల్పోయి గొయ్యిలా కనిపిస్తున్నది. ఏకశిలా నగరంలో అక్కడక్కడా దొరికిన శిథిలాలను తెచ్చి ఖుష్మహల్లో చూపర్ల కోసం ఉంచారు. ఇవిగాక కోటలో 2 గుర్రపశాల శిథిలాలున్నాయి. ఇక దేవాలయాల విషయానికి వస్తే కోటలో అతి ముఖ్యమైన ఆలయం స్వయంభూ దేవాలయం. ఈ ఆలయంలోని నంది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏ ఆలయంలోనైనా నంది సాధారణంగా కుడివైపు చూస్తూ కనిపిస్తుంది. కానీ ఇక్కడి నంది ఎడమవైపు చూస్తుంది. దాని చూపులను అనుసరించి మనము చూస్తే ఎదురుగా ఒక వేదికపై నిర్మించిన గూడులాంటి నిర్మాణం కనిపిస్తుంది. అనేక తలలతో కూడిన పడగ ఆకారపు ఈ నిర్మాణం కిరీటం ఉంచుకునే స్థానం అని స్పష్టంగా తెలుస్తుంది. కాకతీయ ప్రభువులు అంతరాళంలోకి దైవదర్శనానికి వెళ్లే ముందుగా మహామంటపంలోని ఈ గూడులో తమ కిరీటాన్ని ఉంచేవారట. ఆ కిరీటాన్ని కాపాడటానికే అన్నట్లుగా నందిని ఆ వైపుగా చూస్తున్నట్లుగా మలచారు. ఈ గూడు ప్రక్కనే ముగ్గురమ్మల మూలపుటమ్మ ముమ్మడమ్మ విగ్రహం ఉంది. ఆలయ ప్రాంగణంలో స్వయంభూ కేశవాలయానికి చెందిన శిథిరాల నుండి చతుర్ముఖ లింగాన్ని, పెద్ద పెద్ద నందులను తెచ్చి ఉంచారు. ఈ నందులపై ఉన్న అలంకరణలు నాటి కంసాలుల హస్తకళా నైపుణ్యానికి, సృజనాత్మకతకు అద్దం పడతాయి. ఇంకా రెండో ప్రధాన ఆలయం స్వయంభూ కేశవాలయం. శత్రుదాడుల్లో పూర్తిగా నీలమట్టం కావడం వల్ల అవశేషాలను బట్టి ఆలయ స్వరూపాన్ని అంచనా వేయాల్సి వస్తుంది. క్రీడాభిరామం ఈ ఆలయ గోపురంపై ఎంతో ఎత్తులో ఉన్న బంగారు శిఖరాలను ప్రస్తావించింది. అలాగే ఆలయం 4 దిక్కులా నేటికీ నిలిచి ఉన్న మహాద్వారాల ఎత్తును బట్టి కూడా ఈ ఆలయ పరిణామాన్ని అంచనా వేయవచ్చు. ఇదొక త్రికూట ఆలయం కావచ్చునని అక్కడే పడి ఉన్న శివలింగాలను, సూర్యనారాయణుని, ఇంద్రుని, విష్ణుని శిల్ప శకలాలను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఆలయ శిథిలాలను భద్రపరిచే కార్యక్రమంలో చేపట్టిన త్రవ్వకాలలో బయలుపడిన రాశి చక్రం బహుశా సూర్యనారాయణుని ఆలయంలోనిది కావచ్చు. దీనికెదురుగా పానపట్టాల వరుసలతో కూడిన రుద్రేశ్వరాలయ శిథిలాలున్నాయి. ఇక్కడొక వైద్యశాల ఉండేదని అవశేషాలను బట్టి చెప్పొచ్చు. ఆలయ ప్రాంగణంలో రంగమంటప చిహ్నాలున్నాయి. దాని చుట్టూ ప్రభువులు కూర్చునే సోఫాలను పోలిన శిల్ప సంశోభిత ఆసనాలున్నాయి. ఇక్కడ సూక్ష్మ శిల్పాలలో సైతం అంగాంగ పరిమాణం, అంగవిన్యాసం చాలా సహజంగా కనిపిస్తాయి. కఠినమైన నల్లటి శిలలో నర్తకీమణి సన్నని నడుమును సైతం సహజత్వం చెడకుండా చెక్కడం వల్ల గడ్డిపోచనైనా ఇటునుండి అటు తీయవచ్చు. 4 కాళ్లతో 3 నర్తకీమణులను ఎవరికి వారిని సమగ్రంగా ఉండేటట్లు నృత్యభంగిమ చెడకుండా చెక్కడం అద్భుతంగా కనిపిస్తుంది. అత్యద్భుతమైన ఎన్నో శిల్ప కళాఖండాలు వివిధ కాలాల్లో పాలకుల దృష్టిని ఆకర్షించి ఇక్కడి నుండి ఎటుటో తరలిపోయాయి. ఇప్పటికీ ఇంకా ఎన్నో విగ్రహ శిల్పాలు, శిల్ప సంశోభిత స్తంభాలు దేవాలయ ప్రాంగణమంతా విస్తరించి ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే 4 స్తంభాలతో అందమైన గడియార మంటపం ఉంది. దానిపై గడియారాన్నించి గడియారకొక గంట చొప్పున కొట్టేవారట. మట్టికోట ఉత్తర ప్రాకారాన్ని ఆనుకుని మాచల్దేవి గుడి ఉంది. ప్రతాపరుద్రుని ఆస్థాన నర్తకి గోష్ఠి, ప్రతిష్ట, పారీణ అయిన మాచల్దేవి నిర్మించిన త్రికూట ఆలయం ఇది. ప్రస్తుతం గర్భగుడుల్లో విగ్రహాలు లేవు. ఇక్కడ వీరభద్రుడు గదను, ఢమరుకాన్ని ధరించడాన్ని బట్టి హరిహరనాథ సంప్రదాయ ప్రభావాన్ని చూడొచ్చు. శిల్ప సంపద అంత విశిష్టంగా లేకపోయినా రంగమంటప స్తంభాల్లో ఉన్న మహాలక్ష్మి శిల్పాలను చూడొచ్చు. గర్భగుహ గోడలపై నాగిని శిల్పాలు నృత్యభంగిమల్లో ఉన్నాయి. కోటలో తూర్పువైపుగా వెంకటేశుని గుడి, ఏకశిలకు దిగువన విష్ణుని గుడి, కాకతమ్మ గుడి, దక్షిణాన జంగమయ్య గుడి, మండలమ్మ గుడి, నేలశంభుని

0: గుడి మొదలైనవి కనిపిస్తాయి. కోట మధ్య పడమర వైపు ఒక గండశిలలో జైన బస్తుల చిహ్నాలున్నాయి. క్రీడాభిరామంలో చెప్పిన జైన బస్తీ ఇదే కావచ్చు. బౌద్ధ విహార చిహ్నాలను కుష్మహల్లోని మ్యూజియంలో చూడొచ్చు. తురక మసీదు కోట పశ్చిమ ద్వారానికి స్వయంభూ ఆలయానికి మధ్యదారిలో ఉంది. క్రీడాభిరామాన్ని బట్టి పశ్చిమంలో ఏకవీరాదేవి గుడి, భైరవుని గుడి, చమరేశ్వరీదేవి గుడి, వీరభద్రేశ్వర మంటపం, కుమారస్వామి గుడి, పాండవుల గుడి ఉన్నాయని తెలుస్తుంది. ఈ నగరంలోని ముఖ్య ఆకర్షణలో ఇంకా చెప్పుకోదగ్గవి అడుగడుగునా ఉన్న అక్కడి బావులు. ఇప్పటికీ కొన్ని ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. కొన్ని చక్కని పేర్లతో అద్భుతంగా కనిపిస్తాయి. అక్కా చెల్లెళ్ల బావి, సవతుల బావి, గడియారం బావి, కోడికూత బావి, తలుపుల బావి, పుట్టబావి, బలరాముని బావి, శృంగార బావి, ఇలా ఎన్నెన్నో. అక్క చెల్లెళ్ల జంట బావిలో ఒకదానిలో మంచినీరు ఊరితే మరో దానిలో ఉప్పు నీరు ఊరుతుంది. సవతుల జంట బావిలో ఒకదానిలో నీరు ఊరితే మరో బావిలో ఊరదు. ఇలా ఒక్కో బావికి ఒక్కో ప్రత్యేకత. ప్రస్తుతం పర్యాటకాకర్షణను పెంచే అనేక పథకాలను చేపట్టి ఈ నగర ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
1: ఇంతవరకు మీరు ఏకశిలా నగరం గురించి డాక్టర్ పి హైమావతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. సైనికుడు ఈ చిత్రం కోసం కార్తిక్ కారుణ్య హరిని ఆలపించిన వేటూరి గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పూర్ణచందర్ బృందం అందించిన జానపద గీతాలు వింటారు.

0: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పా

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: పంట సేల గట్ల మీద నడవాలి, ఊహలకు రెక్కలు.

ఇంతవరకు శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో ఏ పూర్ణచందర్ బృందం అందించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: सूबेदार बाना सिंह। अभी आप सुन रहे थे ये कार्यक्रम। आलेख एवं विषय संयोजन अनुभूति यादव, आलेख परामर्श सूबेदार बाना सिंह और मेजर जनरल सूरज भाटिया, कलाकार सुचित्रा गुप्ता, दिनेश वर्मा, राजेश आहूजा, मंगत राम, सुनील लोहिया और आकाश आहूजा, तकनीकी निर्देशन पुष्पलता कुमार, ध्वनियांकन दीपक पांडे, निर्माण सहयोग दाऊदयाल चतुर्वेदी तथा निर्माण एवं प्रस्तुति अजीत होरो। अभी आपने सुना कार्यक्रम सूबेदार बाना सिंह। और श्रोताओं, अब इसी के साथ हम आज के कार्यक्रम को विराम देने की आज्ञा चाहेंगे, तो अपने मित्र अजीत
1: और विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग, उमंग।
3: ఇంతవరకు శ్రోతలు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా కార్యక్రమంలో చిన్నదాన నీకోసం, ఈ చిత్రం కోసం రాజా హాసన్ ఆలపించిన కృష్ణ చైతన్య గీతం సంగీతం అనూప్ రూబెన్స్.

0: అందరికీ నమస్కారం. నేను కాసర్ల శ్యామ్ గేరే చేత. ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు. ఆకాశవాణితో నాకు చాలా గట్టి అనుబంధం ఉంది. నేను విద్యార్థి దశలోనే రాసిన కవితలన్నీ ఆకాశవాణిలో ప్రసారమయ్యేవి. ఆ తర్వాత మా గురువులు వరంగల్ శంకరన్న, సారంగపాణి గారులతో జానపద కళాకారుడుగా ఎప్పుడైతే నేను రూపాంతరం చెందానో, జానపద గాయకుడిగా కూడా ఎన్నో పాటలు ఆకాశవాణి ద్వారా శ్రోతలకు వినిపించే అవకాశం నాకు కుదిరింది. ఆ తర్వాత నేను రచయితగా మారి నృత్య నాటికలు రాసినప్పుడు, గేయ రూపకాలు రాసినప్పుడు అవన్నీ కూడా నా సభ్యులతో మేము ఆకాశవాణిలో ప్రదర్శింపజేసే అవకాశాన్ని నాకు అందించారు. ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించిన ఆకాశవాణికి నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఈరోజు నాకంటూ ఒక గుర్తింపు వచ్చి ఒక మంచి పునాది మీద నేను ఉన్నానంటే దానికి కారణం ఆకాశవాణి. ఇంకా ఎన్నో వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: చిత్రసీమలో తర్వాతి పాట ఛాంపియన్ ఈ చిత్రం కోసం కాసర్ల శ్యామ్ ఆలపించిన, రామ్ మిర్యాల ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కిజే మేయర్.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చిత్రసీమలో తర్వాతి పాట అలా వైకుంఠపురంలో. ఈ చిత్రం కోసం అనురా కులకర్ణి మంగ్లీ ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.
5: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
6: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
3: సర్కార్ వారి పాట ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ది ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం కోసం కార్తిక్ మంగ్లీ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం గోపి సుందర్.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రీకారం ఈ చిత్రం కోసం పెంచల్ దాస్ నూతన మోహన్ ఆలపించిన పెంచల్ దాస్ గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: దూకుడు ఈ చిత్రం కోసం రాహుల్ నంబియర్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: చిత్రసీమలో తర్వాతి పాట మనశంకర వరప్రసాద్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం బీమ్స్ సిసిరోలియో.

0: మిస్ అలా పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం కోసం మహాలక్ష్మి అయ్యర్ శిల్పారావు ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం శంకర్ ఇషాన్ లై.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరలు ఖరారు చేసింది. సాగు ఖర్చుపై కనీసం 50% అదనపు ధర లభించేలా ఎంఎస్పీ నిర్ణయించారు. పొద్దుతిరుగుడు గింజలపై అత్యధికంగా 602 రూపాయలు పెరుగుదల ఉండగా ఆహార భద్రత, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి పెంచేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 37,500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ భారీ కేటాయింపులతో స్వదేశీ ఇంధన భద్రత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో ఆదాయం పెరిగి రైతులకు ఎంతో మేలు కలుగుతుందని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. అనుసంధానిత బలోపేతానికి, వాణిజ్యం పెంపుదలకు ఇతర నిర్ణయాలు దోహదం చేస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై 2026 సెప్టెంబర్ వరకు తక్షణ నిషేధం విధించింది. ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెరలకు ఇది వర్తిస్తుందని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. అయితే ఆహార భద్రత కోసం ఇతర దేశాలకు పంపే షిప్మెంట్లు యూరోపియన్ యూనియన్, అమెరికా కోటాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. ఇప్పటికే రవాణా నిల్వలకు ఎలాంటి ఆటంకం ఉండదని కేంద్రం తెలిపింది. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. గ్లోబల్ గవర్నెన్స్, సంస్కరణలు, పరస్పర ప్రయోజనాలపై చర్చించనున్న సభ్య దేశాల ప్రతినిధులు ప్రధాని మోదీని కూడా కలవనున్నారు. బ్రిక్స్ N20 ఇతివృత్తంతో సాగే ఈ సదస్సులో ఆవిష్కరణలు, సహకారం, ప్రపంచ సవాళ్లపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఇరాన్ యుద్దం, ప్రపంచ ఇంధన సంక్షోభం, కృత్రిమ మీద, వాణిజ్య ఉద్రిక్తతలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ అస్థిరత నెలకొన్న తరుణంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరపరిచేందుకు ఈ కీలక సమావేశం వేదిక కానుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 ఇరు జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి ఇప్పుడు వినండి. 9 దశాబ్దాల ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత సంగీతం. వాధాంతి ప్రభాకర్ మరియు ప్రస్

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత సంగీతంలో

ఆకాశవాణికి 90 ఏళ్ళు అంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ఇప్పుడు యువరాజు ఈ చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాసరి నారాయణరావు గీతం, చక్రవర్తి సంగీతం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ భారతి. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏమిటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాల గురించి, అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0402324-0853, 0402324-0853, మరొక నెంబర్ 0402955-0923. ఈ ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 1985 అండ్ 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్ మీరు కూడా వినాలనుకుంటే 0402324-0852 నెంబర్కు వాట్సాప్ చేయండి. రాక్షసుడు సినిమా నుంచి మాకోసం ఒక చక్కటి పాటను ప్లే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, నిజామాబాద్ పోతంగల్ నుంచి తోట సంతోష, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని కూడా మాకోసం ఒక పాటను వినిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. తుకారం గేట్ నుంచి గోపినాథ్, పల్లవి, కుశాల్ కుమార్, రాజ్కుమార్, తర్వాత హర్షిని హైదరాబాద్ జూబ్లీస్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా ప్లే చేస్తాం. అలాగే వీరు బావల్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి, ఇంకా వారి మిత్రులు, వీరు గొల్లెపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా ప్లే చేస్తాం. భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి మదాసు సత్యనారాయణ, కవిత, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇబ్రహీంపట్నం నుంచి కరాడి గోపి, కృష్ణ, ఉమావతి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, అంకుషాపు నుంచి దోర్నాల సుదర్శన్ వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: జ్వాల సినిమా నుంచి యజ్ఞానికి పడిన పాటను మా కోసం వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు వనస్థలిపురం నుంచి ముత్యం. గీత రచన వేటూరు సుందరమూర్తి, సంగీతం ఇళయరాజా. ఇదే పాటను మా కోసం కూడా ప్లే చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్వతి, స్కంద గౌడ్, నిఖిత, సాయి, కిరణ్ గౌడ్, నల్లకుంట హైదరాబాద్ నుంచి. అలాగే మరొక శ్రోత సీఎం రోడ్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ ఆలీ, సత్యం, సుధీర్, రవీందర్, శ్రీధర్. ఇంకా వీరు అజీజ్ భాయ్, మార్టిన్ భాయ్, సయ్యద్ ఖలీల్, షేక్ చాంద్ ఫరీక్, షేక్ సలీం, ముసఖరీం, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ జిల్లా నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా

0: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ముత్యమంతా ముద్దు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన యుగలగీతాన్ని మా కోసం ప్లే చేయని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. వీరు హస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ హింద్రవీణి మేధాంశ అనిరుద్ధ శ్రేయాంశ్ వెంకటేష్ నందిపేట నుంచి ఒక రిక్వెస్ట్ చేశారు. తర్వాత అంబాల శ్రీరాములు పల్లె హనుమకొండ జిల్లా ఖ్యాతం రవీందర్ స్వరూప సమ్మయ్య సుదర్శన్ తాటిపాములు ఉపేందర్ దేవేంద్ర శ్రీరాములు తాటిపం మల్లేశం గడ్డం సాంబయ్య దాసి మల్లేశం కొల్లిపాక మిన్ను చింతకింది శ్రీను ఇప్పలపల్లి శ్రీను గంగాధర రమేష్ ఇంకా వారి మిత్రులందరూ అడుగుతున్న పాట ఇది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. వరంగల్ కాసిబుగ్గ నుంచి దాసి రామచంద్ర, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, అలాగే ఇంకా వీరు కళ్యాణ్ కుమార్ ఫ్రమ్ శ్రీనివాస కాలనీ సికింద్రాబాద్ నుంచి, జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి కూడా మాకోసం ఒక మంచి పాటను ప్లే చేయండి హిట్ సాంగ్స్ని అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు తప్పకుండా. అలాగే వీరు సహస్ర వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ ఎద్దుమైలారం నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. అక్షయ గుణ, ప్రవీణ్, సంధ్య వీరు కూడా ఒక రిక్వెస్ట్ చేశారు వీరందరి కోసం ఈ పాట. ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చానికి పాడిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో చివరిగా వినండి నారీ నారీ నడుమ మురారే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి శిశులు పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. నర్సాపూర్ జిల్లా జిఈ ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ ఇంకా వారి మిత్రులు అలాగే మాకోసం కూడా ఒక చక్కటి పాటను ప్లే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. గొల్లెపల్లి నుండి మిరియాల గోవర్ధన్, వాణి, ఇంకా ఒక గ్రామం నుంచి వారి ఊరు పేరు అయ్యేది కృష్ణవేణి,

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. ఇండియాకు బయలుదేరిన ఎంవీ సన్షైన్ ఎల్పీజీ ట్యాంకర్ సురక్షితంగా హర్ముజ్ జలసంధి దాటింది. యుద్దం మొదలయ్యాక పర్షియన్ గల్ఫ్ నుంచి ఇండియాకు వస్తున్న 15వ ఎల్పీజీ నౌకని సంబంధిత వర్గాలు తెలిపాయి. సింగరేణి సంస్థను లాభాల బాటలు నడిపిస్తేనే రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం 9 కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సింగరేణి యాజమాన్యం రంగం సిద్ధం చేస్తుంది. బొగ్గు నిల్వలు నిండుకుని మూతపడుతున్న గనుల స్థానంలో కొత్త గనులు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో చేయూత పెన్షనర్ల జాబితా నుంచి మృతుల పేర్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుంచి వచ్చే నెల 15 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. చనిపోయిన వారి పేర్లు తొలగించే ముందు గ్రామసభ, వార్డు సభలు నిర్వహిస్తారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సాంప్రదాయ వంటకాల అనుభవంగా మామిడి ఆవకాయ తయారీ వర్క్షాప్ ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లో బేగంపేట్ ది ప్లాజాలో నిర్వహిస్తారు. రాష్ట్రంలో నిన్న నిర్వహించిన పాలిసెట్ 2026కు 92.10% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 106,439 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 98,028 మంది పరీక్షకు హాజరైనట్టుగా పాలిసెట్ చైర్మన్ శ్రీ దేవసేన తెలియజేశారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 27న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. సైకాలజీ అండ్ పారాసైకాలజీ విభాగంలో పరిశోధన పూర్తి చేసిన ఉళ్ళా భాస్కర్ విజయకుమార్కు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ లభించింది. న్యాయమూర్తుల తీర్పు వెనుక ఉండే మనస్తత్వాన్ని, సామాజిక సంస్కృతిని జోసెఫ్ షైన్ కేసు ఆధారంగా ఆయన విశ్లేషించారు. వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. కేరళ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి పేరును ఈరోజు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. పినరయి విజయన్ నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి యూడీఎఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 9 తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా చైనా సంబంధాల్లో తైవాన్ అంశమే అత్యంత కీలకమైందని, దీన్ని సరిగ్గా పరిష్కరించుకోకపోతే ఇరుదేశాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని జిన్పింగ్ హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: స్టూడియో క్లాక్ లో సమయం 11:05 అవుతోంది. సరిగ్గా శ్రోతలందరికీ శుభోదయం చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి గురువారం మనం లిరిసిస్ట్ లేదా సింగర్ స్పెషల్లో ఆ రంగంలో కృషి చేసిన వారి గురించి మాట్లాడుకుంటూ, వారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, వాళ్ళు అందించిన పాటల్ని వింటూ మనం ఈ 1 అవర్ ఎంజాయ్ చేస్తాం కదా. మరి లాస్ట్ వీక్ మనం, మీకు గుర్తుంటే, సుద్దాల అశోక్ తేజ గారి గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ గురువారం ఒక సింగర్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను నేను. మరి ఎవరా సింగర్, మరి కాసేపట్లో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉందంటే ఏ ఒక్కరో కారణం కాదు, ఎందరో ఆణిముత్యాల కృషి పట్టుదలే కారణం. మరి అలాంటి ఎంతోమంది మహానుభావుల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి మనమిచ్చే గౌరవమే ఈ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం కదా. మరి ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే ఆ గాయనీమణి ఎవరు, ఆ విదుషీమణి ఎవరు? తెలుగు సినీ సంగీతంలో మలయమారుతంలా ప్రవేశించి అందమే ఆనందమన్న, ఎంత ఘాటు ప్రేమయో అని పాడిన, లాహిరి లాహిరి లాహిరిలో అంటూ నవ్వుల నదిలో పువ్వుల పడవలా సాగింది ఆమె సినీ గాయక ప్రస్థానం. కేరళ నుండి వచ్చిన తీయటి కొబ్బరి నీటి ఊటలాంటి గాత్రం ఆమెది. తొలితరం అద్భుత గాయని, గాన లీలామృతం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. మరి మీరు కూడా ఆ గాయని మన ఎవరో గుర్తుపట్టండి, నాకు వాట్సాప్ ద్వారా పంపించండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గుర్తుపడతారు. ఈ పాట తర్వాత ఆ గాయని ఎవరో, ఆవిడ పాడిన అద్భుతమైన పాటలు ఏంటో వింటూ ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం ఆ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. స్టూడియో క్లాక్లో 11:13 దాటి 28 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయిలో నేను ఒక పాట వినిపించడం జరిగింది రాజమకుటం సినిమా నుంచి. మన శ్రోతలందరూ కూడా దాదాపు అందరూ కరెక్ట్గా పంపించారు, కరెక్ట్గా గెస్ చేశారు. సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతకీ మనం ఇవాళ మాట్లాడుకోబోయే ఆ విదుషీమణి, ఆ మహాగాయని ఎవరంటే 1933 మే 19 అంటే మరొక 4 రోజుల్లో ఈవిడ జయంతి కూడా ఉంది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో మీనాక్షి కుట్టి కుంజన్ మీనన్లకు జన్మించిన గారాల పట్టి పి లీల. తండ్రి కుంజన్ మీనన్కు సంగీతం అంటే ప్రాణం. అందుకే చిన్నప్పటి నుంచే సంగీతంలో శిక్షణ ఇప్పించారు లీలగారి తల్లిదండ్రులు. కేవలం చక్కటి సంగీత కళాకారిణిగా తన బిడ్డను తీర్చిదిద్దాలి అని తను చేస్తున్న టీచర్ ఉద్యోగం కూడా వదులుకుని మద్రాసుకు మకాం మార్చారు కుంజన్ మీనన్. అలా అంచెలంచెలుగా శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు పి లీల. తన 9వ ఏటనే ఆంధ్ర మహిళా సభలో తొలి కచేరీ చేశారు లీలగారు. ఇంతకీ పి లీలగారి పూర్తి పేరు చెప్పలేదు కదా. పి లీలగారి పూర్తి పేరు పొరయత్తు లీల. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో లీలగారు పాడిన అద్భుతమైన పాటలు విందాం. అలాగే ఆవిడ సినీ గాయక ప్రస్థానాన్ని కూడా గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదకరంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085353, 2324085352, మరొక నెంబరు 2955092. శ్రోతలు తప్పకుండా 2:15 నుంచి 3 మధ్య ట్యూన్ చేసి ఉంచండి హలో డాక్టర్ కార్యక్రమం కోసం. ఈ కార్యక్రమంలో ఇవాళ అధిక రక్తపోటు లేదా హై బీపీ గురించి, దాని ద్వారా గుండెకు ఏమన్నా ప్రమాదం ఉందా, ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఇవాళ హలో డాక్టర్ కార్యక్రమాన్ని తప్పక వినండి. గమనిక విన్నారు.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: 11:24 అవుతుంది సరిగ్గా. గుర్తుకొస్తున్నాయిలో పి లీల గారి గాన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. తన 10వ ఏటనే మద్రాస్ రేడియోలో కచేరీ ఇచ్చారు లీల గారు. ఆ పాట విన్న ఆకాశవాణి సౌండ్ రికార్డిస్ట్ స్వామినాథన్ గారు ఈమె భవిష్యత్తులో గొప్ప గాయనవుతుందని ఆశీర్వదించారు. ఇక సినిమా అవకాశం కూడా లీల గారి తలుపు తట్టింది. ఆవిడ పెద్దగా కష్టపడక్కర్లేకుండానే ఆ రోజుల్లో రేడియోలో వచ్చిన పాట అంటే రేడియోలో ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యారంటే ఎంతో క్యాలిబర్ ఉంటే తప్ప రేడియోలో పాడలేరు అనే అంతటి గొప్ప అభిప్రాయం ఉండేది. అలా లీల గారి పాట విన్న చాలామంది సంగీత దర్శకులు ఆవిడికి అవకాశం ఇచ్చారు. తొలిసారిగా 1946 నిర్మితమైన కంకణం అనే తమిళ సినిమాలో పాడారు లీల. ఆ సినిమాకి హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారు సంగీత దర్శకులు అన్నమాట. అలా సినిమాల్లో పాడుతూనే ప్రముఖ సంగీత దర్శకులు సిఆర్

సుబ్బరామన్ తెలుసు కదా, చాలా పాపులర్ ఆయన, దేవదాసు సినిమాకి సంగీతం అందించిన ఆయన అనమాట. అలా సిఆర్ సుబ్బరామన్ గారి దగ్గర శాస్త్రీయ సంగీత సాధనలో రాటుదేలారు పి లీల. సుబ్బరామన్ గారి వద్దే మన ఘంటసాల గారు కూడా అసిస్టెంట్గా ఉండేవారనమాట. అక్కడే ఘంటసాల గారితో పరిచయం అయింది లీల గారికి. మరి ఘంటసాల గారి పరిచయంతో లీల గారి సినీ కెరీర్ ఎలాంటి మలుపు తిరిగింది, ఘంటసాల గారు లీల గారి కాంబినేషన్లో వచ్చిన హిట్ సాంగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు పి లీల గారు పాడిన ఒక అద్భుతమైన పాట విందాం గుర్తుకొస్తున్నాయో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్ వాట్స్.

0: వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

11:31 క్రాస్ చేసి 7 సెకండ్స్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయిలో పి లీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడ సినీ ప్రస్థానంలో పాడిన అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం. ఇందాక భలేరాముడు సినిమాలో ఓహో మేఘమాల అనే పాట వింటే నిజంగా అసలు మనసు ఎంత తేలిగ పడినట్టు అనిపిస్తుందో, అంత గొప్ప మాధుర్యం ఉంది లీలగారి గొంతులో. ఇందాక ఘంటసాల గారి పరిచయంతో లీలగారి కెరీర్ ఎలాంటి మలుపు తిరిగిందో చెప్తా అన్నాను కదా. ఘంటసాల గారు సిఆర్ సుబ్రహ్మణ్ గారి దగ్గర కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయన గాయకుడిగా కంటిన్యూ అవుతూనే సంగీత దర్శకత్వం కూడా చేపట్టారని మనకు తెలుసు కదా. అలా ఘంటసాల గారు సంగీత దర్శకులు కాగానే వెతికిన మొదటి ఫీమేల్ వాయిస్ లీల గారి గురించి, మన దేశం సినిమాలో తొలిసారిగా సోలో సింగర్గా అవకాశం ఇచ్చారు ఆయన. అంతవరకు ఆవిడ కోరస్ పాడుతూ ఉండేవారు లీల గారు. అప్పటికీ తెలుగు చదవడం రాని లీల గారు మలయాళంలో రాసుకుని పాడేవారనమాట. అయితే తన మెంటర్ అయిన తండ్రి కుంజమేనన్ గారు ఉన్నారు కదా, మరి ఆయన ఒప్పుకుంటారా? భాష తెలియకపోతే భావయుక్తంగా పాడలేమని ఫిక్స్ అయిన కుంజమేనన్ గారు ఏం చేశారంటే తెలుగు ట్యూషన్ పెట్టించారు లీలగారికి. అలా తెలుగు కూడా చాలా త్వరగానే నేర్చుకున్నారు లీలగారు. తర్వాత కీలుగుర్రం సినిమాలో పాడారు. లీలగారికి బాగా గుర్తింపు తెచ్చిన సినిమా గుణసుందరి కథ. ఆ రోజుల్లో శ్రీ తులసి జయ తులసి అనే పాట రేడియోతో పాటు చాలా రికార్డుల్లో కూడా, గ్రామ్ఫోన్ రికార్డుల్లో కూడా మారుమోగుతూ ఉండేది. అలా రిపీటెడ్గా వింటూ ఉండేవాళ్ళు ఆ పాటని. ఆ రోజుల్లో అందులో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక తర్వాత పాతాళ భైరవి సినిమాలో ఘంటసాల లీలగారుల కాంబినేషన్లో వచ్చిన పాటలైతే మాత్రం విపరీతమైన ప్రజాదరణ పొందాయి. పాడితే లీలగారు ఘంటసాల గారు కలిసే పాడాలని ప్రేక్షకులు, వారి చేతే పాడించాలని నిర్మాతలు అనుకునేంత స్థాయికి ఎదిగారు లీలగారు ఘంటసాల గారి ప్రోత్సాహంతో. ఇంకా మాట్లాడుకుందాం పి లీల గారి నుంచి, మరిన్ని విశేషాలున్నాయి. అంతకన్నా ముందు ఆవిడ పాడిన కొన్ని అద్భుతమైన పాటలు విందాం, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. గుర్తుకొస్తున్నాయి, స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 11:40 దాటి 18 సెకండ్లు స్టూడియో క్లాక్లో టైం. పి లీలగారి గాన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఘంటసాల గారి ప్రోత్సాహంతో ఆవిడ తెలుగులో ఎంత బిజీ అయ్యారన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. పెళ్లి చేసి చూడు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ ఇలా ఎన్నో హిట్ సినిమాలు విజయా సంస్థ వారికి ఘంటసాల గారి సంగీతంలో ఆయనతో కలిసి పాడారు లీల. ఇక ఆవిడ సినీ రంగంలో నిలదొక్కుకోవడంలో ప్రధాన పాత్ర ఘంటసాల గారిదే అని చెప్పక తప్పదు. చిరంజీవులు, వినాయక చవితి, శాంతినివాసం, లవకుశ లాంటి సినిమాల్లో పాటలన్నీ ఘంటసాల గారు సంగీతం అందించిన సినిమాలే. ఇంకా సుసర్ల దక్షిణామూర్తి గారు, మాస్టర్ వేణుగారు, టీవీ రాజు గారు, పెండ్యాల గారు, ఎస్ రాజేశ్వరరావు గారు లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా ఎన్నో పాటలు పాడారు లీల. అలా అన్ని రకాల పాటలు పాడినా కూడా స్వతహాగా లీలగారికి భక్తి పాటలంటే చాలా ఇష్టమని చెప్పేవారు ఆవిడ. మరి ఇంకా మాట్లాడుకుందాం లీలగారి గురించి గుర్తుకొస్తున్నాయో మరిన్ని విశేషాలు ఆవిడ పాడిన ఒక అద్భుతమైన పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా

0: డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
2: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయిలో పి లీల గారి సినీ గాన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ పాడిన అద్భుతమైన పాటలు వింటూ ఉంటే అసలు ఆనాటి పాటలు, ఆనాటి కంపోజిషన్, అప్పటి సాహిత్యం ఎంత గొప్పగా ఉంటుంది, రణగౌణధనులు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మనసంతా తేలిక పడ్డట్టుగా అనిపిస్తోంది మీకు వినిపిస్తూ, నేను వింటూ ఉంటే కూడా. ఇంకా లీలగారి గురించి మరిన్ని విశేషాలు చెప్పుకుంటే, తొలితరం గాయనని చెప్పాను కదా, అంటే సుశీల గారు, జానకి గారు రాకముందు నుంచే ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నారు. రావు బాల సరస్వతి గారు అప్పటికే పాపులర్ సింగర్గా ఉండేవారు. అండ్ అప్పట్లో ఎవరి పాటలు వాళ్లే పాడుకునేవాళ్ళు కదా, హీరోయిన్స్ అందరూ కూడా, ఋషేంద్రమణి గారు కానీ, జీవరలక్ష్మి గారు, ఇలా కొంతమంది హీరోయిన్స్ వాళ్ల పాటలు వాళ్లే పాడుకునేవాళ్ళు. సరే, భానుమతి గారు అవకాశం ఎవరికి ఇవ్వలేదు అనుకోండి, ఎస్వర్ లక్ష్మి గారు, ఇలా ఎంతోమంది హీరోయిన్ కమ్ సింగర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. అయితే వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకునే వాళ్ళకు కూడా, అంటే ఋషేంద్రమణి గారికి, జీవరలక్ష్మి గారికి కూడా ప్లేబ్యాక్ పాడారు లీల గారు. తర్వాత సుశీల గారు, జానకి గారి రంగప్రవేశం తర్వాత లీల గారికి క్రమంగా అవకాశాలు సన్నగిల్లడం మొదలయ్యాయి. అయినా కూడా ఆవిడ బాధపడలేదు, నాకు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే పాడుతాను నేను ఇది కాకపోతే కచేరీలు చేసుకుంటాను అని చేంజ్ని ఆవిడ చాలా హిందాగా ఆహ్వానించారు. ఆవిడకు వచ్చిన పాటలు ఆవిడే పాడారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం ఎంత పాపులరో, అలాగే మలయాళంలో పి లీల గారు పాడిన గురువాయిరప్ప కూడా సుప్రభాతం అంత పాపులర్ అయింది. లీల గారు కేవలం గాయనిగా మాత్రమే కాదు, సంగీత దర్శకులను ఎంతమందికి తెలుసు చెప్పండి. అవును, 1968 మహానటి సావిత్రి గారి దర్శకత్వంలో వచ్చిన చిన్నారి పాపలు సినిమాకి సంగీత దర్శకత్వం కూడా అందించారు లీల గారు. తర్వాత కోదండ పాణి గారు కూడా ఆ సినిమాకి సహకారం అందించడంతో ఆ సినిమాకి లీలగారు సంగీతం అందించారు. సినిమా సంగీతంలో తను ఎంత పేరు తెచ్చుకున్నా, ఎన్ని వేల పాటలు పాడినా కూడా తనకు శాస్త్రీయ సంగీతం అంటేనే ప్రాణం అంటారు ఆమె. కళ్యాణి, మోహన, శంకరాభరణం, కరహర ప్రియ రాగాలంటే చాలా ఇష్టం లీలగారికి. ఇంకా చెప్తాను లీలగారి గురించి మరిన్ని విశేషాలు ఆవిడ పాడిన ఒక అద్భుతమైన పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. సుశీల గారితో కలిసి లీలగారు లవకుశ సినిమాలో ఒక అద్భుతమైన పాట పాడారు. మరి ఆ పాట విందామా? లవకుశ సినిమాలో పాట లేకుండా లీలగారి గుర్తుకొస్తున్న కార్యక్రమం పూర్తవ్వదు కదా. మీ అందరి కోసం లవకుశ సినిమాలో ఈ అద్భుతమైన పాట.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి.
2: పీలీల గారి గురించి మాట్లాడుకున్నాం కదా, చాలా విషయాలు. ఇక 1969 కేరళ స్టేట్ అవార్డు వచ్చింది ఆవిడికి. 1992 తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. అలాగే కేరళ ప్రభుత్వం నుండే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. కేరళలో పుట్టి తమిళనాడులో స్థిరపడి తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మలయాళీ, హిందీ భాషల్లో కొన్ని వేల పాటలు పాడారు లీలగారు. దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేశారు. సంగీతానికే తన జీవితం అంకితం చేసి ఎన్నో అద్భుతమైన పాటలు మనకు జ్ఞాపకాలుగా మిగిల్చి 2005 అక్టోబర్ 31 స్వర్గస్థులయ్యారు పీలీలగారు. ఆమె లేకపోయినా ఆవిడ పాడిన పాటలు ఎప్పటికీ నిత్య నూతనం. మరణానంతరం 2006 పద్మభూషణ్తో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. సినీ సంగీత పుస్తకంలో పి లీలగారి పేజీ ఎప్పటికీ సజీవంగా అలా పరిమళిస్తూనే ఉంటుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.
3: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: హృదయము కలవర పరచినది నీవేనా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12 గంటలు. ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు వింటారు.

0: ఐదు నిమిషాలు దాటి 42 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొలిలో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: マネジェネレンジン。
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. చైతన్య స్ఫూర్తిలో ఇవాళ ఒక విషయం గురించి షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం మనం. విజయం ఎవరిని తేలిగ్గా వరించదు కదా, అందుకు చాలా కష్టపడాలి, చొరవగా దూసుకెళ్లడం నేర్చుకోవాలి, నిరంతరం నేర్చుకోవడం లాంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా తప్పనిసరిగా మనం పాటించాలి. అప్పుడు వాటిని అలవాటు చేసుకుంటూ ఎప్పుడూ నేర్చుకోవడాన్ని ఆహ్వానిస్తూ ఉండాలి. మానవుడు అనేవాడు తన చివరి శ్వాస వరకు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటూనే అతను పరిపూర్ణమైన జీవితం గడపగలుగుతాడు అని చాలామంది మానసిక నిపుణులు చెప్తున్నారు. అండ్ కొత్తదనాన్ని నేర్చుకోవడం అనగానే చాలామంది కంగారు పడుతూ ఉంటారు. మనకి ఆంగ్లంలో ఒక సామెత ఉంది, చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ అని. ఖచ్చితంగా ప్రతిరోజు మార్పు అనేది ప్రకృతిలో సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. కాబట్టి కొత్తదాన్ని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. మరి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇవాళ చైతన్య స్ఫూర్తిలో నేను చెప్పబోతున్నాను. ఒక పాట తర్వాత చైతన్య స్ఫూర్తిలో అసలు కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ఎందుకు చాలామంది కంగారు పడతారు మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. జై చిరంజీవి నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది, శరవణుల గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతంలో. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు

లేదా హై బీపీ అంటే ఏంటి? అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా? తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, మరొక నెంబరు 2955 0923 గమనిక విన్నారు.

12:16 క్రాస్ చేసి 32 సెకండ్స్. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో ఈ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయడంలో, వెల్కమ్ చేయడంలో చాలామంది వెనకడుగేస్తూ ఉంటారని చెప్తున్నాను కదా నేను. అమ్మో, కొత్త వాళ్ళతో మాట్లాడడం నాకు భయం బాబోయ్, నోట్లో నుండి మాటలే రావు, గొంతు తడారిపోతుంది, ఇలాంటి పదాలన్నీ మనం తరచు వింటూ ఉంటాం. అండ్ చాలామంది ఈ కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ఎందుకు భయపడతారు అంటే, ఆ కొత్త వాతావరణంలో నేను ఇమడలేనేమో అనే ఒక ఫీలింగ్, లేకపోతే చాలా వరకు కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోవడం, చాలు నాకున్నంతలో ఇది చాలు, ఇంత వస్తే చాలు, ఇంకా వేరే వాళ్ళతో నాకేం సంబంధం, నేను హాయిగా ఉన్నాను కదా కంఫర్ట్గా అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానివ్వండి, లేకపోతే కొత్త వాళ్ళు అంటే ఇంట్రావర్ట్స్ అంటుంటాం మనం. ఇంట్రావర్ట్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు కానీ బట్ దే ఆర్ ఎక్స్ప్రెసివ్ ఇన్ అదర్ వేస్ అనమాట. చాలామంది వాళ్ళు రాసిన వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చూపిస్తుంటారు. బట్ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఇంట్రావర్ట్స్ అన్నది సేమ్ కాదు అని చాలామంది అంటూ ఉంటారు. ఇదే భావనతో చాలామంది తెలివితేటలు ఉన్నా కూడా వాటిని సప్రెస్ చేసేసుకుని, వాటిని సరిగ్గా యూజ్ చేయకుండా కొత్తదనాన్ని ఆహ్వానించలేకపోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి మంచి లక్షణం కాదు అన్నది మానసిక నిపుణుల విశ్లేషణ. మరి కొత్తదనం అనేది ఎందుకు ఆందోళన కలిగిస్తుంది మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఓ వండర్ఫుల్ మెలోడియస్ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చక్రీ కంపోజిషన్లో పెద్దాడమూర్తి రాసిన పాటిది, బాలుగారు సుజాత పాడారు. దొంగరాముడు అండ్ పార్టీ సినిమా నుంచి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:24 క్రాస్ చేసి 38 సెకండ్స్ అవుతుంది. ప్రతి నిమిషం మన లైఫ్లో కొత్తదనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక మనం పుట్టినప్పటి నుంచి లాస్ట్ బ్రెత్ వరకు ప్రతి క్షణం కొత్త వాతావరణంలోకి అడుగు పెడుతూనే ఉంటాం. అండ్ మన శరీరంలో జరిగే నిరంతర మార్పులు కొత్త అనుభవాలనే ఇస్తూ ఉంటాయి మనకి. కొత్తదనం అనేది అతి సహజమైన అనుభవం. ఎలాగైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే ఒక్క క్షణం కూడా పాత స్థితిలో భూమి ఉండడం లేదు కదా. మరి ఆఫ్టర్ ఆల్ ఆ భూమి మీద గెస్ట్లుగా వచ్చిన మనం ఎంత చెప్పండి. ప్రతిసారి కొత్త వాతావరణంలోకి వెళ్తూనే ఉంటుంది కదా ఎర్త్ అనేది. ఎందుకంటే సీజన్స్ మారుతుంటాయి, ఋతువులు కాలాలు ఎన్ని ఈ అనంత విశ్వంలో. అందుకే కొత్తదనాన్ని, చేంజ్ని మనం సహజ పరిణామ క్రమం, కంటిన్యూస్ ప్రాసెస్గా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అందుకే 5 E's ఫాలో అవ్వాలంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏంటంటే ఎక్స్పోజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేట్ అండ్ ఎగ్జిక్యూట్ అనే 5 పద్ధతులు.

0: మనమంతా కొత్తదనం మన నిజ జీవితంలో అతి సహజమైందని నమ్మాలి. దాన్ని వెల్కమ్ చేయడానికి సహజ సిద్ధమైన నైపుణ్యం మనలోనే దాగుందని గ్రహించాలి. అండ్ మన జీవిత లక్ష్యాన్ని మనమే నిర్ణయించుకోవాలి, దాన్ని సాధించే శక్తి మన మెదడుకుందనే సత్యాన్ని గుర్తిస్తే ఈ ప్రపంచం మనకి దాసోహం అవుతుంది. అండ్ జరుగుతున్న రియాలిటీకి అనుగుణంగా మనం మన బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా నువ్వు ఎదగడానికి ఈ ప్రపంచం అవసరం, నువ్వు ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నువ్వు అవసరం. అలా అవసరమయ్యే విధంగా మనల్ని మనం చెక్కుకోవాలి, మనల్ని మనం తయారు చేసుకోవాలి. విత్ దాట్ పాజిటివ్ నోట్, ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం. 12:40 ఈట్ ఫిట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
0: సమయం 12:30, తెలుగులో జాతీయ వార్తలు.

0: సమయం 12:30 ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Abu Dhabi paryatan anantaram Pradhan Mantri adhe roju Netherlands cherukuntaru. 2017 paryatana tarvata Pradhan Mantri Netherlands lo paryatinchatam idi rendosari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తరువాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్లో ఈరోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలగ్నమైన వేలాది మంది ఆపద మిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात है।
3: ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
0: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్ధతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జైశంకర్ అన్నారు.
4: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
0: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రెక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోను, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరీ ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హాసన్, యుఏఈ విదేశాంగ

സഹായമന്ത്രി ഖലീഫ ഷാഹിൻ അൽ മാരർ, ദക്ഷിണാഫ്രിക്ക വിദേശാംഗ മന്ത്രി ഡൊണാൾഡ് നമോല തദ്ദിതരു ഈ സമാവേശാനിക്ക് ഹാജരയ്യാരു. ഈ സമാവേശം അനന്തരം വനത്ത പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിനെ കലുസ്താരു. ആകാശവാണി വാർത്തలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది 30 సెప్టెంబర్ వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమీ తార్కులో రాష్ట్ర విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దొంగ స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానస్ సరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింత విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలు ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజల అనుకులు గెలుచుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మస్థలంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: జనాభ గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటరా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీల బందూకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: ఆకాశవాణి తన 90 సంవత్సరాల వైభవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలుసు కదా. ఇటీవల వాకథాన్ నిర్వహించింది, తర్వాత పల్లె పండుగ జరుపుకుంటోంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. శ్రోతలందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారనుకుంటున్నాం. ఆకాశవాణి కుటుంబ సభ్యులతో పాటు గోరటి వెంకన్న లాంటి ప్రజా కళాకారుల్ని, అలాగే గడ్డం రమేష్ గారి ఒగ్గు కథని, ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి తెలుగు యూనివర్సిటీలో జరగబోతున్నాయి, సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఆడిటోరియంలో. శ్రోతలందరూ కూడా విచ్చేయమని వివిధ భారతి ముఖంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆకాశవాణి కుటుంబ సభ్యులందరూ అక్కడ కలుసుకుంటారు, అందరూ తప్పక రావాలని ఇదే ఆహ్వానంగా చెప్తున్నాం. ఇవాళ సాయంత్రం 6 గంటలకి పల్లె పండుగ.
4: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఈట్ ఫిట్లో ఇవాళ వర్కౌట్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది వర్కౌట్స్ చేస్తూ ఉంటారు కదా, మార్నింగ్ లేవగానే ఫిట్గా ఉండడానికి ఫుడ్ ఎంత ముఖ్యమో వర్కౌట్స్ కూడా అంతే ముఖ్యమని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మరి దానికి ముందు తీసుకునే ఆహారం, అంటే ప్రీ వర్కౌట్ మీల్ తర్వాత తీసుకునే ఆహారం, పోస్ట్ వర్కౌట్ మీల్పై శ్రద్ధ పెడుతున్నారా లేదా? అలా చేయకుంటే సానుకూల ఫలితాలు అన్నవి లేట్ అవుతాయని చెప్తున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఓన్లీ కండలు పెంచడం మీదే శ్రద్ధ కాకుండా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. మీ లక్ష్యం ఓన్లీ కండలు పెంచడం, ఫ్యాట్ బర్న్ చేయడం, లేకపోతే బరువు పెరగడమైనా తగ్గడమైనా ప్రీ పోస్ట్ వర్కౌట్ మీల్స్ చాలా చాలా కీ రోల్ పోషిస్తాయి మీ డైట్లో అని చెప్తున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్.

ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తీసుకునే ఫుడ్ని నెగ్లెక్ట్ చేయొద్దంటున్నారు. ఎందుకంటే ఈ ఫుడే మనం ప్రీ వర్కౌట్ తర్వాత పోస్ట్ వర్కౌట్ తర్వాత తీసుకునే ఫుడ్డే మనకి విండో ఆఫ్ గ్రోత్గా చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి నెగ్లిజెన్స్ లేకుండా మనం తీసుకునే ఫుడ్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలంటున్నారు. మరి ఇవాళ ఈట్ ఫిట్లో మనం అదే మాట్లాడుకోబోతున్నాం. ప్రీ వర్కౌట్ మీల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పోస్ట్ వర్కౌట్ మీల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది ఇవాళ ఈట్ ఫిట్లో మన టాపిక్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది హాయ్ నాన్న నుంచి, హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన పాట, అనంత్ శ్రీరామ్ రాసింది, అనురాగ్ కుల్కర్ణి సింధూరి కృష్ణన్ పాడిన వండర్ఫుల్ మెలోడీ. తర్వాత మరిన్ని ఫిట్నెస్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, 2324085353, మరొక నెంబరు 2955509.

0: 2-3 శ్రోతలు తప్పక ట్యూన్ చేయండి. 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్, ఇవాల్టి టాపిక్ అధిక రక్తపోటు లేదా హై బీపీ, తద్వారా గుండెకి ఏమైనా ప్రమాదం ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు ఇవాల్టి కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ గమనిక విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్

0: 931-430-2300 సంప్రదించండి.
1: ఈట్ ఫిట్లో ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కొందరు ఏం చేస్తారంటే తొందరగా బరువు తగ్గాలనుకుంటారు, ఈరోజు డిసైడ్ అవుతారు ఒక 10 రోజుల్లో తగ్గిపోవాలంటారు. పెరగడం అంత ఈజీ కాదండి, తగ్గడం కరిగించాలంటే చాలా టైం పడుతుంది మరి. అండ్ మరికొందరు ఏం చేస్తారంటే అతిగా తినేస్తారు. మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం ఇదే స్ట్రెస్ ఈటింగ్ గురించి. హ్యాపీగా ఉన్నా బిర్యానీ కావాలి, సాడ్గా ఉన్నా బిర్యానీ కావాలి, ఎవరైనా ఇంటికి వచ్చినా బిర్యానీ కావాలి, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినా బిర్యానీ కావాలి. సరే సందర్భం ఏదైనా బిర్యానీ మాత్రం కామన్ కదా. బిర్యానీల మీద బిర్యానీలు పట్టించేస్తుంటే మరి అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది చెప్పండి. కాబట్టి ఈ రెండూ ప్రమాదమే. కసరత్తులు చేయడానికి శక్తినివ్వడమే కాదు, మీ మజిల్స్లో ఉన్నటువంటి ఆ మెటబాలిజం కూడా ఎలా ఉంది అని చూసుకోవాలి. దెబ్బ తినకుండా ముందు తీసుకునే ఆహారమే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే మధ్య స్థాయిలో ప్రోటీన్లు కానీ, తక్కువ కొవ్వు పదార్థాలు సమాహారంగా ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే కసరత్తులు చేస్తున్నంత సేపు మనకి ఒక శక్తినిచ్చిన ఫీలింగ్ ఇస్తాయి. అండ్ ప్రోటీన్స్లో అమైనో ఆమ్లాస్ ఉంటాయి, అవి ఏంటంటే కండరాలు దెబ్బతినకుండా కాపాడతాయి. శరీరం ప్రోటీన్ తీసుకోవడానికి నిదానంగా జరిగేలా ఈ ఫ్యాట్స్ అనేవి చేస్తాయన్నమాట. అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని నేను చెప్పాను కదా, ఈ శనగల చాట్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుందంట. డైటీషియన్ సజెస్ట్ చేస్తున్నది ఈ బ్లాక్ అండ్ వైట్ చనాలో ఈ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ మీడియంగా ఉన్నా ఈ ఫ్యాట్స్ కూడా చాలా స్వల్పంగానే ఉంటాయి. ఓట్స్లో ఏంటంటే సేమ్ ఇట్ ద సేమ్ టైం ఓట్స్ కూడా దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు అని చెప్తున్నారనమాట. నీటి శాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఓట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫుడ్లో ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి అన్నది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ అయితే ఏం చేస్తాయంటే మనల్ని డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువగా కాపాడతాయి. షేక్స్ కానీ స్మూతీస్ కానీ ఎక్కువగా హార్డ్ వర్కౌట్స్ చేసేవాళ్ళు తీసుకోవాలి. ఈ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు లేకపోతే అరటిపండ్లు, ఓట్స్, పీనట్ బటర్, బాదం, క్యాష్యూ నట్స్, ఇలా మనకు అందుబాటులో ఉన్న వాటితో షేక్స్ అండ్ స్మూతీస్ చేసుకుని తాగొచ్చంట. అప్పుడు మనకి వర్కౌట్ చేసిన తర్వాత మనకు కొంచెం ఈ ఆ బడలికను తీర్చి మళ్ళీ మన బాడీలో ఉన్నటువంటి ఈ అన్ని వాటిని ఒక మళ్ళీ సమస్థితికి తీసుకొచ్చి మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఇంకా మాట్లాడుకుందాం, ఈట్ ఫిట్లో మరిన్ని విషయాలు ఉన్నాయి. అందుకన్నా ముందు ఒక సాంగ్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: కార్తీక్ శ్రీవర్ధిని పాడిన పాట ఇది. థమన్ సంగీతంలో భాస్కర్ భట్ల, సాహిత్యం ఆంజనేయులు సినిమా కోసం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu taratarala taragani aanandam alarinche sampurna vinodam.
4: వికసిత భారత్ కోసం సిద్ధం ఇది మనందరి ప్రయత్నం.

0: అది జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వన్ క్రాస్ చేసి 25 seconds ఎగ్జాక్ట్ గా. ఈట్ ఫిట్ లో ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యాయామం చేసిన తర్వాత మీ కండరాల కణజాలం దెబ్బతినే అవకాశం ఉందని చెప్పాను కదా. సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రోటీన్ అన్నది చాలా చాలా అవసరం. ప్రోటీన్ తర్వాతే మన బాడీకి ఏదైనా అనుకోవాలి. దీంతోపాటు శక్తి కోసం ఏం చేస్తారు, కొంతమంది కార్బోహైడ్రేట్స్ అలాగే చాలా తక్కువ మొత్తంలో ఫ్యాట్స్ తీసుకోవాలి. మీరు తీసుకునే ఈ పోస్ట్ వర్కౌట్ మీల్ ఫాస్ట్ రికవరీగా పనిచేయాలి. చాలామంది వే ప్రోటీన్ అన్నదాన్ని తీసుకుంటారు, దాన్ని నీళ్లలోనే తాగాలి. చాలామంది ప్రోటీన్ పౌడర్స్ రకరకాలు వాడుతూ ఉంటారు. పాలతో తీసుకుంటే ఏంటంటే జీర్ణ ప్రక్రియ అన్నది నిదానంగా సాగుతుంది. అదే వే ప్రోటీన్కి బదులు పాలు, అరటిపళ్ళు, గ్రిల్ చికెన్, బంగాళాదుంప, మసాలా పన్నీర్, ఎగ్ వైట్స్, పళ్ళు, ఖర్జూరాలు, పెసరట్టు లాంటివి, లేకపోతే అంటే పెసరట్టులో ఏంటంటే పెసళ్ళలో ఈ షుగర్స్ చాలా తక్కువ ఉంటాయి. అదే ఇడ్లీ దోశల్లో అయితే మళ్ళీ మనం అందులో మినపప్పు బియ్యం వాడతాం కాబట్టి మళ్ళీ మంచిది కాదు. పెసర

టు కొంతవరకు పర్వాలేదు అంటున్నారు. అండ్ ఉదయం వ్యాయామం చేసేవాళ్ళు ప్రీ వర్కౌట్ మీల్గా అల్పాహారాన్ని తీసుకోవచ్చు. కసరత్తులు ప్రారంభించే 10 నిమిషాల ముందు కావాలనుకుంటే గ్రీన్ టీ లేకపోతే బ్లాక్ కాఫీ తాగొచ్చు అంట. బట్ సాయంత్రం మాత్రం బ్లాక్ కాఫీ అవాయిడ్ చేయాలంటున్నారు. ఇది మెటబాలిజంపై ఆధారపడి ఉంటుంది. కసరత్తులు చేసే 1-2 గంటల ముందు ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్న తర్వాత ముందే తీసేసుకోవాలి. బట్ వెంటనే తిన్న తర్వాత వెంటనే కసరత్తులు స్టార్ట్ చేస్తే మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు కదా. బట్ పోస్ట్ వర్కౌట్ మీల్ ఏంటంటే వ్యాయామానికి 1 గంట తర్వాత తీసుకోవాలి. కఠినమైన వ్యాయామాలు చేసేవారు మన మజిల్స్ని మళ్ళా రెస్టోర్ చేయడానికి 1 గంట లోపలే తీసుకుంటే మంచిదంట. ఇవి బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ మన డైలీ వర్కౌట్స్ చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాం, అలాగే ఫిట్గా ఉంటాం. కాబట్టి మనం తీసుకునే ఆహారంలోనే మనం ఏది తీసుకుంటే మంచిది, ఎప్పుడు తింటే మంచిది, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి తీసుకోవాలని చెప్తున్నారు. మరొక పాట వచ్చేస్తుంది మీకోసం. ఈ ట్వీట్లో మరిన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ముందు ఒక సాంగ్, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తీన్మార్ సినిమా నుంచి మణిశర్మ గారి కంపోజిషన్లో రెహమాన్ రాసిన పాట, హేమచంద్ర కారుణ్య ఇద్దరు కలిసి పాడిన ఈ పాట.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: ఈట్ ఫిట్లో ఉన్నాం మనం. ఖాళీ కడుపుతో వ్యాయామం మాత్రం వద్దని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. చాలామంది ఏం చేస్తారంటే ఏమీ తినకుండా వర్కౌట్ చేస్తుంటారు, బట్ వ్యాయామం తర్వాత ఏమీ తినకుండా బ్లాక్ కాఫీ గ్రీన్ టీతో సరిపెడుతుంటారు. ఇవి రెండూ మంచిది కాదంట. దీనివల్ల ఆశించిన రిజల్ట్స్ అయితే రావు. మనం ఏ చిన్న వర్కౌట్ చేసినా మన శరీరం కార్టిజాల్ అనే హార్మోన్ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ కార్టిజాల్ని నియంత్రించాలంటే పోస్ట్ వర్కౌట్ మీల్ చాలా అవసరం. ఇన్సులిన్ని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా, గ్లైకోజన్ స్టోరేజ్ ఫుల్ఫిల్ కావాలన్నా కూడా పోస్ట్ వర్కౌట్ మీల్ అన్నది చాలా చాలా కీలకం. కాబట్టి మీల్ని స్కిప్ చేయడం అనే ఆలోచనే మీ మైండ్లోకి రానివ్వద్దు అంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. మరి ఇది ఇవాళ ఈట్ ఫిట్. మంచి విషయాలు తెలుసుకున్నాం కదా ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి. Stay tuned. వన్ 120కి మనందరి ఫేవరెట్ సెగ్మెంట్ షో టైంలో కలుసుకుందాం. ఆల్రెడీ శ్రోతలు చాలామంది నాకు వెల్కమ్ చెప్పేస్తున్నారు షో టైంకి. టైం ఉందండి, ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేయండి. న్యూస్ తర్వాత షో టైంలో కలుద్దాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల సామర్థ్యం గల 3వ యూనిట్ విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందని టీజీ జెన్కో సీఎండి డాక్టర్ ఎస్ హరీష్ వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని మంత్రులన్నారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడుతున్నాయని, యువత అందుకు సిద్ధంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో

0: సమగ్ర అభివృద్దికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని, రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారుల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ది కేంద్రాలు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రవాణా వ్యయం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని, ట్రాఫిక్ నియంత్రణకు కృత్రిమ మేధను వాడుకోవాలని అధికారులను కోరారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తూ నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్ ప్రాంతంలో టూరిజం కారిడార్ అభివృద్ది చేయాలని ఆదేశించారు. సింగరేణి నిధులను స్థానిక పురపాలికల అభివృద్దికి వెచ్చించాలని, వచ్చే 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ భవనంపై అదనపు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ,
1: ప్రతి ఇల్లు కూడా ఒక గ్రంథాలయంగా మారాలి. గ్రంథాలయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ, గ్రంథాలయానికి ఆకర్షించే విధంగా గ్రంథాలయంలో అన్ని రకాల వసతులు కల్పిస్తూ, ప్రతి నియోజకవర్గంలో 10 లక్షల రూపాయల విలువైనటువంటి పుస్తకాలని కల్చరల్ శాఖ ద్వారా కొని, ఆ ప్రాంతంలో జరిగేటువంటి రకరకాల కార్యక్రమాల్లో పుస్తకాలను కొని వాటిని బహుమానంగా ఇచ్చిన దగ్గర పుస్తకాలు చదివేట ఏర్పాటు చేస్తారు. కాబట్టి
0: ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ రియాజ్, గ్రంథాలయం చైర్మన్ గోవర్ధన్ సాగర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వి హనుమంతరావు సచివాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి హనుమంతరావు నియామకం ఎంతో దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీసీల సంక్షేమం కోసం ఆయన ఇచ్చే విలువైన సలహాలను పరిగణలోనికి తీసుకుంటామని, అందరం కలిసి వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలో టీజీ జెన్కో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మరొక కీలక మైలురాయిని అధిగమించింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్ల ఈ ప్రాజెక్టులో 3వ యూనిట్ నిన్న రాత్రి 8 గంటలకు విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. వరుసగా 72 గంటల పాటు సగటున 811.99 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ఘనత సాధించింది. ఈ కార్యక్రమంలో టీజీ జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్, విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరంతర పర్యవేక్షణ, అధికారుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని సీఎండీ పేర్కొంటూ టీజీ జెన్కో బెల్ బృందాలను అభినందించారు. ఇప్పటికే 3 యూనిట్లు అందుబాటులోకి రాగా, తాజా యూనిట్ ప్రారంభంతో రాష్ట్ర విద్యుత్ అవసరాలకు మరింత ఊతం లభించనుందని వెల్లడించారు. రైతు సంక్షేమంలో రాజీపడే ప్రసక్తి లేదని, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కూడా కొనుగోలు చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలును పర్యవేక్షించేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మంత్రులు నల్గొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, మిల్లింగ్తో పాటు రైతులకు చెల్లింపులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రైతులతో స్వయంగా మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే వాటి పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల సందర్శన అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరిగే రివ్యూ సమావేశంలో మంత్రులు పాల్గొంటారు. సింగరేణిలో కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రజాపాలనా ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రిలోని KK5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగి కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ,
2: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గా సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే కార్మికులకు భద్రత ఉంది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. ప్రొడక్టివిటీ ఏదైతే ఇస్తున్నారు, ఒక్కొక్క మేనేజర్ అక్కడ మంచి ప్రొడక్టివిటీ తీస్తున్నారు, అందు గురించి KK5 లో

0: మిలియన్ టన్స్ ఉత్పత్తి ఇక్కడ ఈ కేకే ఫైవ్ మైన్స్ లో ఉంది. వారికి కూడా హైయెస్ట్ అవార్డు సేఫ్టీ అవార్డు వచ్చింది మన కేకే ఫైవ్ కి, హైయెస్ట్ ప్రొడక్టివిటీ అవార్డు కూడా కేకే ఫైవ్ వచ్చింది.
1: సింగరేణి సంస్థ కార్మికులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. అనంతరం శ్రమశక్తి అవార్డు గ్రహీతలను అభినందించారు. తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాలతో పాటు మరికొన్ని యూనివర్సిటీల్లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సిపి గేట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా అభ్యర్థులు జూన్ 10 వరకు సాధారణ రుసుముతో, జూన్ 18 వరకు జరిమానాతో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1 వారంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఆగస్టు 1 వారం నుండి తరగతులు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తొలిసారి సిపి గేట్ను తమ వర్సిటీ నిర్వహిస్తోందన్నారు. ఈసారి ఇంటర్ విద్యార్హతతో ప్రవేశాలు పొందే 5 ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ సిపి గేట్ ద్వారా ఉండదని, వాటిని దోస్తులో చేర్చినట్టు తెలిపారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ 2వ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్షకు సెట్ B ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయని, యువత అందుకు సిద్దంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే 75,000 ఉద్యోగాలకు పైగా నిరుద్యోగ యువతకు ఇచ్చామని అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
2: మూడవ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంతో 99 రోజులు అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఆ సంక్షేమ కార్యక్రమాల్లో పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో తెలుసుకుని దాన్ని సక్ర మార్గంలో నడిపించాలని ఈ కార్యక్రమాన్ని నాడు మనం చేపట్టాం.
1: ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర నిల్వలను పెంచడంతో పాటు సామాన్యులపై ధరల భారం పడకుండా ఈ చర్యలు చేపట్టింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుండగా సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెర ఎగుమతులకు ఈ నిబంధన వర్తిస్తుందని, అయితే కోటా ఒప్పందాల ప్రకారం ఈయు అమెరికా దేశాలకు చేసే ఎగుమతులకు మాత్రం మినహాయింపు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం వెల్లడించారు. ఈరోజు విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ దోపిడీని సుబోధ్ సింగ్ అనే వ్యక్తి జైలు నుంచే ఆపరేట్ చేశాడని తెలిపారు. 82 లక్షల రూపాయల విలువైన సొత్తును ఈ గ్యాంగ్ దోచుకెళ్లిందన్నారు. దొంగలు మొబైల్ నెట్వర్క్ వాడకుండా ప్రత్యేక యాప్స్, ఆఫ్లైన్ మ్యాప్స్ సహాయంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారని, విచారణలో తేలిందని వెల్లడించారు. వీరు నకిలీ ఆధార్ కార్డుతో ధర్మపురిలోని లాడ్జిలో బస చేసి పగడ్బందీగా రెక్కీ నిర్వహించి ఈ నేరానికి పాల్పడ్డారు. ఇంకా 13 మంది నిందితులు పరారీలో ఉన్నారని సిపి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

స్టూడియో క్లాక్ లో 120 క్రాస్ చేసి 58 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో షో టైం స్టార్ట్ కాబోతోంది. 04023240852 అనే నెంబర్ మీద నేను అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం అండ్ మీ డీటెయిల్స్ పంపించాలి. ప్రతిరోజు షో టైం ఉంటుంది కదా, ప్రతిరోజు మీకు తెలిసిన విషయమే అయినా కూడా ఎవరైనా కొత్త శ్రోతలు జాయిన్ అయితే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, మరి కాసేపట్లో రెడీగా ఉండండి.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నెటి నాటు నాదే మామా.
0: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: మరి అందరూ తప్పకుండా వస్తున్నారు కదా పల్లె పండక్కి, అందరు రావాలి. మరి ఆడ కలుసుకుందాం సాయంత్రం. ఆకాశవాణి కుటుంబ సభ్యులందరూ కూడా మన సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంకి వస్తున్నారు. సాయంత్రం ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా ఇవాళ పల్లె పండుగ జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకి అందరూ అక్కడ కలుసుకుందాం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడగడానికన్నా ముందు ఒక పాట వస్తోంది. బా పాట ఎందుకు అడగండి సార్ త్వరగా అంటున్నారు, బట్ ఆ పాట వినండి జాగ్రత్తగా, ఎందుకంటే ఆ పాటలోంచే ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మీరు 04023240852 అనే నెంబర్ మీద మీ ఆన్సర్స్ పంపించాల్సి ఉంటుంది. చాలామంది శ్రోతలు రెడీగా ఉన్నారు, బట్ ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో చూద్దాం. బట్ ఈ పాటలోంచే నా ఫస్ట్ క్వశ్చన్ ఉండబోతుంది, కాబట్టి సాంగ్ని జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలిసిన పాటే అది. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, ఆ సాంగ్ నుంచే క్వశ్చన్ అడుగుతాన్నాను కదా నేను. చాలా మంది నాకు పెదరాయుడు అని ఆన్సర్ పంపించారు, బట్ నేను ఆ క్వశ్చన్ అడగలేదండి. ఆల్రెడీ మీరు ఇప్పుడే వచ్చారట్టున్నారు, రేడియో ఆన్ చేసినట్టున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు అడగబోతున్నాను నేను, పెదరాయుడు సినిమాకి సంబంధించిన క్వశ్చనే, జాగ్రత్తగా వినండి. పెదరాయుడు అన్న సినిమా యాక్చువల్గా ఒక తమిళ్ సినిమాకి రీమేక్ అనమాట. రవిరాజ పిన్సెట్టి గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమాని. తమిళ్లో బాగా నచ్చి రజనీకాంత్ గారు మోహన్ బాబు గారికి సజెస్ట్ చేశారు ఈ సినిమాను తెలుగులో తీ అని చెప్పి. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మోహన్ బాబు గారు భానుప్రియ గారు యాక్ట్ చేసిన ఒక సాంగ్ విన్నాం కదా, బాబావి నువ్వు అంటూ, ఈ సినిమా తమిళ్ రీమేక్ అని చెప్పాను కదా నేను. క్వశ్చన్ ఏంటంటే, భానుప్రియ గారు తెలుగులో పోషించిన పాత్రని తమిళ్లో ఎవరు ప్లే చేశారు? సింపుల్ క్వశ్చన్, భానుప్రియ గారు తెలుగులో ప్లే చేసిన పాత్రని తమిళ్లో ఏ హీరోయిన్ చేశారు? 0402324085 2కి ఆన్సర్స్ పంపించండి. మీ డీటెయిల్స్ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా పంపించండి. ఒక పాట తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను. షో టైం వింటున్నారు, 1:30 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతుంది స్టూడియోలో.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085223 2324085353, మరొక నెంబరు 2955092 గమనిక విన్నారు.

ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆల్రెడీ నేను చాలా మంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్సే పంపించారు, కొంతమంది ఆల్రెడీ ముందు తప్పు పంపించి మళ్ళీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ పంపించారు. సరే, మొత్తానికైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన కొంతమంది శ్రోతల పేర్లు చదివేస్తానని. ఇంతకీ క్వశ్చన్ చెప్పలేదు కదా, పెదరాయుడు సినిమా, అది తమిళ్ రీమేక్ సినిమా. తెలుగులో భానుప్రియ గారు పోషించిన పాత్రని తమిళ్లో ఎవరు పోషించారు అని అడిగాను నేను. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు: వేద గారు బోయగూడ నుంచి, పద్మావతి గారు బండ్లగూడ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, అమనగుత్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బి దివాకర్ ఉమ్మేడ నుంచి, కీసర నుంచి కాంచన కిట్టు పంపించారు, తర్వాత కోటి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్ గారు, జాపా భూమేశ్వర్ గారు వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, తర్వాత గోపీనాథ్ గారు తుకారాం గేట్ నుంచి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణచారి గారు, అడపు సంతోష్ కుమార్ గారు కాల్టెక్స్ బెల్లంపల్లి, కృష్ణగీత గారు బోడుపల్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచి, కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ గారు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి, వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి, మురహరి యశోద గారు అంకుషాపురం నుంచి, డోర్నాల సుదర్శన్ గారు, కేవి రావు గారు, పిపి రావు గారు ఖైరతాబాద్ నుంచి, పద్మావతి గారు బోయగూడ నుంచి, వేద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆల్రెడీ చదివాను నేను, మళ్ళీ పంపారు, శంకర్ భీమ్గల్ నుంచి, తర్వాత కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ గారు, ఇంకొక శ్రోత కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో మధుసూదన్ రెడ్డి గారు పాపినపాల నుంచి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖుష్బూ, హీరోయిన్ ఖుష్బూ గారు భానుప్రియ పోషించిన పాత్రని తమిళంలో పోషించారు. శరత్ కుమార్ గారు డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా తమిళ్లో ఫస్ట్ తీశారు, కెఎస్ రవికుమార్ గారు డైరెక్ట్ చేశారు. సౌందర్య గారు పోషించిన పాత్రని మీనా గారు పోషించారు తమిళ్లో, కొంతమంది మీనా అని కూడా ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఖుష్బూ. సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను నేను, అడిగిన తర్వాత సాంగ్ ప్లే చేస్తాను. సెకండ్ క్వశ్చన్ కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్, ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది, బట్ ఫిల్మ్ నాలెడ్జ్ బాగా ఉన్న శ్రోతలకైతే చాలా చాలా ఈజీ క్వశ్చనే. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, హీరో విక్రమ్ ఉన్నారు కదా, విక్రమ్ అపరిచితుడు, మల్లన్న, అలాగే ఐ ఇలాంటి సినిమాలు యాక్ట్ చేసిన విక్రమ్ స్టార్ అవ్వడానికన్నా ముందు కొన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా ప్లే చేశారు మీకు గుర్తుండుంటే. క్వశ్చన్ ఏంటంటే, విక్రమ్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారు, 90s సినిమా అది, మీకు గుర్తుంటే ఈజీనే బట్ కొంచెం ఆలోచించండి, తట్టేస్తుంది మీకు ఆన్సరు. హీరో విక్రమ్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి నటించిన సినిమా పేరేంటి? ఆలోచించండి, ఆన్సర్ పంపించండి 0402324085 నెంబర్కి. కరెక్ట్ ఆన్సర్, మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నెటి నాటు నాదే మామా.
0: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు.

కదా హీరో విక్రమ్ రాజేంద్ర ప్రసాద్ గారు 90స్లో ఒక మూవీలో కలిసి యాక్ట్ చేశారు. ఆ సినిమా పేరేంటి అని అడిగాను నేను. కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు చాలామంది శ్రోతలు, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎస్ఎన్ మూర్తి, రాణి, సుప్రియ, శ్రీహర్ష్ కరెక్ట్ ఆన్సర్, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపోల నుంచి కరెక్ట్ ఆన్సర్, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, రంజిత్ సంధ్య కుబేర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనిద్దున్ ఉమ్మేడ నుంచి, పెడన్ నుంచి అప్పలరాజు గారు, డోర్నాల సుదర్శన్ అంకుషాపురం నుంచి, చిక్కా చక్రపాణి చందన జిబ్లక్పల్లి నుంచి, పున్నా వెంకటేశం హేమలత, తర్వాత డాక్టర్ శ్రీపతి బాబు గారు వైట్ ఫీల్డ్ బెంగళూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రామ్ ప్రసాద్, సుగుణ, రామ్ చరణ్, షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, పద్మావతి, శ్రీనివాస్, ఇంద్రానగర్, కనాజీగూడ నుంచి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంకొక కరెక్ట్ ఆన్సర్ మనకి టైంలోనే పంపించారు ద్రోణం రాజు, సూర్యశ్రీ గారు కౌకూర్ నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో 1993లో విడుదలైన సినిమా అక్క పెత్తనం చెల్లెలి కాపురం, గుర్తుండే ఉంటుంది, ఇప్పుడు చాలామందికి గుర్తొచ్చి ఉంటుంది. జయసుధ గారు అండ్ అపర్ణ సుందరకాండ సినిమాలో హీరోయిన్ ఉన్నారు కదా, ఆవిడ యాక్ట్ చేసిన సెకండ్ సినిమా అనమాట అది, అక్క పెత్తనం చెల్లెలి కాపురం. అందులో విక్రమ్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. 93లో వచ్చింది ఆ సినిమా. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు. లాస్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, స్టే ట్యూన్డ్.

షో టైం వింటున్నారు. 1:46 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో షో టైంలో నేను సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది. కొంచెం క్రిటికల్ క్వశ్చన్ గా అడగడం జరిగింది, బట్ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. మన శ్రోతలకు చాలా మంచి ఫిల్మ్ నాలెడ్జ్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే, హీరో విక్రమ్, ఇందాక మల్లన్న నుంచి సాంగ్

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుందని మీ అందరికీ తెలుసు కదా. మరి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో హై బీపీ అధిక రక్తపోటు అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకి ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085323, 2324085293, ఈ నెంబర్స్ పైన ఫోన్ చేసి ఈ హై బీపీ గుండెకు ఎంతవరకు ప్రమాదం అనే అంశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారి ఇచ్చే సలహాలని స్వీకరించండి. మీకేమైనా సందేహాలుంటే ఫోన్ చేసి నివృత్తి చేసుకోండి. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో గమనిక విన్నారు. థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, రెడీ అయిపోండి. ఈ మధ్య ఒక న్యూస్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అది రెగ్యులర్గా ఫాలో అయితే కనుక మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, మొత్తం 7 సీఎంలతో నటించిన ఏకైక నటి ఎవరు? మొత్తం 7 సీఎంలు అంటే సినిమాల్లో నటించి తర్వాత సీఎంలు అయిన వాళ్ళు ఉంటారు కదా, మొత్తం 7 ఆవిడ నటించారు, ఆవిడెవరో కనుక్కొని ఆన్సర్ పంపించండి. టైం తక్కువ ఉంది. 0402324085 చిన్న పాట వినేసి ఆన్సర్ రివీల్ చేస్తాను.

జరిగింది. మొత్తం ఏడుగురు సీఎంలతో నటించిన ఒకే ఒక నటి ఎవరు? అది తమిళ్ తెలుగు ఇండస్ట్రీ కలిపి నేను క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకసారి ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో విజయ్, ఎవరైతే జోసెఫ్ విజయ్ రీసెంట్గా తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో తర్వాత దాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తిక్, వేదవల్లి పంజాగుట్ట నుంచి, తర్వాత నందిపేట నుంచి వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి డాక్టర్ వెంకన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు బెల్లంపల్లి నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి విజయనగరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు పేరు రమణ రాజేశ్వరి గారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు వెంకటేష్ గారు, ఫరీద్ గారు నందిపేట నుంచి, జాపా భూమేశ్వర్ వెల్లుల్ల అచ్చి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఉమ్మేడ నుంచి దివాకర్ గారు, క్షేమమ్మ శ్రీ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తిరుపతి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బోయగూడ సికింద్రాబాద్ నుంచి వేద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గజ్వేల్ నుంచి అనంత్ గారు, రంజిత్ సంధ్యా కుబేర్ నుంచి, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్ గారు, పార్సీగుట్ట హైదరాబాద్ నుంచి ఏకనాథ మంగ గారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడర్ నుంచి అప్పలరాజ్ గారు, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి గారు, ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ నుంచి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్ గుర్తు నుంచి కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు.

కరెక్ట్ ఆన్సర్ మనోరమ గారు. మనోరమ గారు మొత్తం 7 సీఎంలతో యాక్ట్ చేశారు ఆవిడ. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, విజయ్, అలాగే స్టాలిన్ కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు. స్టాలిన్, ఇంకొకళ్ళు సీఎంగా పనిచేసిన, తమిళనాడుకి సీఎంగా పనిచేసిన వాళ్ళు, మొత్తం 7 సీఎంలతో మనోరమ గారు యాక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారనమాట. కరెక్ట్ ఆన్సర్ మనోరమ. ఈరోజు షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఇవాళ్టి షో టైం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: పేషెంట్కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం హైపర్ టెన్షన్, అలాగే బీపీ, అసలు ఇవి ఎలా ఉంటాయి, వీటిని హైపర్ టెన్షన్ అంటే ఏంటి, బీపీ అంటే ఏంటి, ఇవి గుండెకు మరి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తాయి, మరి అసలు వీటి

0: వల్ల గుండెకు ప్రమాదం ఉందా లేదా ఇతర సమస్యలు కూడా ఏవైనా వాటితో పాటుగా లింక్ అయి ఉంటాయా అనే అంశాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియచేయటానికను డాక్టర్ వి రామచంద్ర గారు, వీరు మరి హైదరాబాద్లో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా ఉన్నారు, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు డాక్టర్ వి రామచంద్ర గారు. వారు మీతో మాట్లాడడానికి మన స్టూడియోస్లో ఉంటారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 0402-234-0853 ఇంకొక నెంబర్ కూడా ఉందండి, మొత్తం 3 నెంబర్స్ ఉంటాయి. అలాగే 0402-234-0923 ఈ 3 నెంబర్ల దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ వి రామచంద్ర గారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు, వారితో మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఈరోజు హైపర్ టెన్షన్ అంటే ఏమిటి, బీపీ అంటే ఏమిటి, వీటికి మరి ద్వారా ఇవి మన గుండెకి ఏమన్నా ప్రమాదం ఉంటుందా, ఈ అంశాలు మాట్లాడుతుంది. ఎందుకు ప్రత్యేకంగా హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుతున్నారంటే ఈ అంశాన్ని కూడా మనం ఈ నెల 17వ తేదీ నాడు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా హైపర్ టెన్షన్ డేగా జరుపుకోబోతూ ఉన్నాం. అందుకని ఎప్పుడు ఏదో ఒకటి వింటూనే ఉంటాం కదా, బీపీ అని అదని ఇదని. అయితే విషయాలన్నీ కూడా ఈరోజు డాక్టర్ గారితో మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ వి రామచంద్ర గారు ఉన్నారు, వారిని అడిగి మనం విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే మేడం.
0: సార్, ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్, బీపీ అసలు ఏంటి సార్ ఇవి, అంటే రెండింటికి లింక్ ఉందా, రెండు వేరు వేరా, దీనివల్ల అసలు మనిషికి వచ్చే ప్రమాదం ఏంటంటారు?
1: సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, హైపర్ టెన్షన్ అంటే ఏంటి, మనకి బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అయితేనే సెల్స్ అనేవి లైవ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఉందనుకోండి, బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఫ్యూ సెకండ్స్ ఆగిపోతే, ఒక 3-4 సెకండ్స్ ఆగిపోతే మనం స్పృహ పడిపోతాం. ఎవ్రీ మినిట్ కార్డియాక్ అరెస్ట్ అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ ఆగిపోతే సర్క్యులేషన్ ఆగిపోతుంది. సో ఎవ్రీ మినిట్ 10% ఆఫ్ పీపుల్ విల్ డై, విచ్ మీన్స్ ఇన్ 10 మినిట్స్ బ్రెయిన్కి ఇంకా రికవరీ అనేది ఉండదు, సర్క్యులేషన్ ఆగిపోతే. సో ఈ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు ఒక 4 అంతస్తుల మేడ ఉంది, దాని లోపల వాటర్ అంతా సర్క్యులేట్ చేయడానికి మీకు ఒక పంపు ఉంటుంది, ఆ పంపు మనకి హార్ట్, అక్కడ ఆ పంప్ జనరేట్ చేస్తుంది ఒక ప్రెషర్, దాని ప్రెషర్ హెడ్ అంటాం, దాని ద్వారా నీళ్లు పైకి ఎక్కుతాయి మళ్ళీ కిందకి వస్తాయి, ఆ ప్రెషర్ హెడ్ మన బాడీ లోపల బ్లడ్ ప్రెషర్.
0: ఓహో,
1: ఓకే. సో
0: రక్తం సరఫరాకి ఉపయోగపడేటువంటి ఆ ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాము.
1: సో బ్లడ్ ప్రెషర్ లేకుండా లైఫ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో చాలామంది నాకు బీపీ లేదంటారు, నాకు బీపీ లేదండి అంటారు, దే ఆర్ టాకింగ్ అబౌట్ హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ నార్మల్ కన్నా ఎక్కువ ఉంటాం. సో నార్మల్ అంటే ఏంటి, ఒకప్పుడు యావరేజ్ ఈజ్ నార్మల్ కింద తీసుకునేవాళ్ళు, అంటే యావరేజ్ ఒక 100 మందికి బీపీ కొలిసి వాళ్ళ లోపల ఇంతకన్నా తక్కువ అయితే బీపీ తక్కువ ఉంటాం, ఇంతకన్నా ఎక్కువ అయితే బీపీ ఎక్కువ ఉంటాం అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనకి ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి తెలుసు ఏంటంటే హైపర్ టెన్షన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా 110/75, అంటే హార్ట్ పంప్ చేసినప్పుడు ఒక బ్లడ్ ప్రెషర్ వస్తుంది, అది 110-115 ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే హార్ట్ రిలాక్స్ అవుతా ఉన్నప్పుడు వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి, ఎవర్టిక్ వాల్వ్ అంటారు, అప్పుడు బ్లడ్ ప్రెషర్, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, కింద బ్లడ్ ప్రెషర్ అది 80 దాటకూడదు, 80 కూడా ఉండకూడదు, 80 కన్నా తక్కువే ఉండాలి. అందుకని కొన్ని సంవత్సరాల క్రితం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమందంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే 120-80 కన్నా తక్కువ ఉండాలి, మీకు 80 ఉన్నా సరే అది ప్రీ హైపర్ టెన్షన్ కింద లెక్క. అలాగే 130-80 కన్నా ఎక్కువ ఉంటే అది హైపర్ టెన్షన్ అనే వ్యాధి ఉన్నట్టే. సో ఈ పారామీటర్స్ కనుక మనం వాడితే లోకంలో సగానికి సగం మంది పాపులేషన్ ఈజ్ హైపర్ టెన్సివ్. కానీ వాళ్ళు ఎందుకు అలా అన్నారు, ఎందుకంటే 110 బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, 130 బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, 130 ఉన్న వాళ్ళకి 2 రెట్లు హార్ట్ అటాక్లు ఎక్కువ. సో 80 ఉన్న వాళ్ళకి వర్సెస్ 90 ఉన్న వాళ్ళకి కింద బ్లడ్ ప్రెషర్, 90 ఉన్న వాళ్ళకి 2 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్స్.

0: ఇది మనకు చాలా సంవత్సరాలు తెలుసు. సో యావరేజ్ ఈజ్ నాట్ నార్మల్, ఏ హోల్ పాపులేషన్ కెన్ బి డిసీజ్డ్.
1: ఈ మెజర్మెంట్స్ చూసుకుంటే
0: అవును. సో దీంతో మనకు తెలిసేది ఏంటంటే లైఫ్ స్టైల్ మారిన కొద్దికి సమ్ డిసీజెస్ బికమ్ ఎపిడెమిక్ ప్రపోర్షన్స్, అంటే మెజారిటీ విల్ హ్యావ్ దట్ డిసీజ్. హైపర్ టెన్షన్ కూడా అలాంటిదే, సగానికి సగం మందికి బ్లడ్ ప్రెషరు 120-80 కన్నా ఎక్కువ ఉంటుంది. అది కూడా మేము చూసేవాళ్ళం ఏంటంటే ఆరోగ్యశ్రీ ఈ పథకం మొదలుపెట్టినప్పుడు మేము అందరం విలేజెస్కి వెళ్ళి చూసేవాళ్ళం. అప్పుడే ఈ కొత్తగా ఈ ఐటీ కంపెనీస్ మొదలైనవి, దిస్ వాజ్ అరౌండ్ 15 ఇయర్స్ బ్యాక్. ఐటీ కంపెనీలో 20-30-40 సంవత్సరాల వాళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళకి 140-90 ఉండేది. అలాగే మేము ఆ రూరల్ ఏరియాస్కి వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి 110-70 ఉండేది. సో అది తేడా. సో దీనికో మనకు తెలిసేది ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది ఒక లైఫ్ స్టైల్ వ్యాధి.
1: హలో
2: హలో నమస్కారం మేడం.
1: నమస్తే అండి, మాట్లాడండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం మేడం.
1: మాట్లాడండి, డాక్టర్ రామచంద్ర గారు ఉన్నారు.
2: సార్ నమస్కారం. సార్
0: నమస్తే అండి.
2: సార్ ఇప్పుడు నాకు బీపీ ఉంది, అయితే నేను టెర్మసాల్టిన్ 40 mg గోళీలు ప్రొద్దున పరిగడుపునా అంటే ముఖం గడుకోగా నేసుకుంటా.
0: ఓకే,
2: అయితే ఈ గోళీలు శాశ్వతంగా వాడల్లా, బంద్ చేస్తే ఏమన్నా అవుతుందా?
0: ఓకే, సో చాలా మంచి క్వశ్చన్, చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. టూ థింగ్స్.
2: అయితే ఇంకొక విషయం సార్,
0: రైట్,
2: ఇప్పుడు ఈ గోళీలు వాడుతూ బంద్ చేస్తే ఏమన్నా అవుతుందా, లేకుంటే 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చెకప్ చేపించుకున్నల్లా?
0: అదే
2: అనే విషయాన్ని అడగదలుచుకున్న అడిగినా సార్.
0: ఓకే, మంచి క్వశ్చన్ అండి, మీకే కాదు అందరికీ ఉపయోగపడే క్వశ్చన్. టూ థింగ్స్ అడుగుతారు. ఒకటి ఏంటంటే అసలు బీపీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ ద్వారా ఎప్పుడు మొదలు పెట్టాలి? మనం ఇందాక అనుకున్నట్టు 120-80 కన్నా ఎక్కువ సగానికి సగం మంది పాపులేషన్ ఉంటే వాళ్ళందరూ మందులు వాడాలనేమి లేదు. వాళ్ళు వేరే లైఫ్ స్టైల్ ద్వారా బీపీ తగ్గించుకోవచ్చు. దాని సంగతి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మందులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? దీనికి ఒకటి చాలా ఇంపార్టెంట్, లీగసీ ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే చాలా మంది బ్లడ్ ప్రెషర్.
2: సార్ ఒకసారి ఒక్క నిమిషం. అయితే నాకు లెఫ్ట్ సైడ్ భుజము నరం గుంజింది సార్, నరం మీద నరం ఎక్కిందని చెప్పి నరల డాక్టర్ అన్నాడు నిజామాబాద్ లో.
0: దానికి దీనికి సంబంధం లేదండి.
2: అయితే పోయిన తర్వాత అన్ని చెకప్ చేసిండు, చెకప్ చేసి నీకు బీపీ ఉన్నది బాబు వాడాలని చెప్పిండు. మళ్ళా రెండవసారి రమ్మన్నాడు, రెండవసారి కూడా పోయినా. పోయిన తర్వాత ఎప్పటిదాకా వాడాలని అడిగితే జీవితాంతం వాడాలని చెప్పి కర్ణాటక డాక్టర్ నిజామాబాద్ లో ఉండి పెట్టిండు ఆ సార్ అన్నాడు.
0: మంచి పాయింట్ చెప్పారండి. దీంతో రెండో పాయింట్ ఏంటంటే తెలిసేది, బ్లడ్ ప్రెషర్ అనేది మెజర్ చేస్తే, మనం కనుక బీపీ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తే తెలిసే నంబరు అదే వ్యాధి, అంతే తప్ప దానికి ఏమి సింటమ్స్ ఉండవు. మీరు చూడండి, వేరే సింటమ్ కోసం వెళ్తే ఆయన బ్లడ్ ప్రెషర్ మెజర్ చేస్తే బీపీ ఎక్కువ ఉందని తెలిసింది. సో అందరికీ కూడా అంతే, మనం ప్రతి ఒక్కళ్ళు కూడా 20 సంవత్సరాల ఏజ్ నుంచి ఆరు ఈవెన్ దానికన్నా ముందు నుంచి కూడా సంవత్సరానికి ఒకసారి మెజర్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు మందులు లైఫ్ లాంగ్ వాడాలా అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ వ్యాధి కాబట్టి ఒకసారి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ వాడాలి. కాకపోతే మీరు ఇలోపుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయగలిగారు అనుకోండి, మీరు ఉప్పు బాగా తగ్గించారు, బరువు తగ్గారు, ఆల్కహాల్ ఆపేశారు, డైలీ ఎక్సర్సైజ్ చేశారు, డైలీ 30 నిమిషాలు మెడిటేషన్ చేశారు, ఇవన్నీ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40 mm తగ్గొచ్చు. అప్పుడు మీరు గ్రాడ్యువల్లీ మందులు చూసుకుంటా మీ ఇంట్లోనే బీపీ మెజర్ చేసుకోవచ్చు. ఇంట్లో మెజర్మెంట్స్ ఆర్ పర్ఫెక్ట్. సో ఈ మధ్య ఉమ్రాన్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్తో మీరు ఇంట్లోనే హాయిగా మెజర్ చేసుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ 130-80 ఆ లెవెల్ కన్నా తగ్గుతుందంటే మందులు తగ్గించుకుని గ్రాడ్యువల్లీ ఆపేయచ్చు. మా ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ ఒక 1/3 ఆఫ్ పేషెంట్స్కి మందులు ఆపేస్తాం లైఫ్ స్టైల్ ద్వారా. కాకపోతే దీనిలో ఒక స్మాల్ ఇది ఉంది, ఏంటంటే చాలామంది మందులు స్టార్ట్ చేయకుండా మేము ముందు లైఫ్ స్టైల్ చేస్తామండి అని ఒక 10-15 సంవత్సరాలు ఆ బీపీని అలాగే ఉంచుకుంటారు వాళ్ళ బాడీలో. దాంతో ఏమవుతుందంటే రక్తనాళాలన్నీ గట్టిపడిపోయి ఒక ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళిపోతుందంటే తర్వాత మీరు ఎంత మందులు వాడినా సరే సరిగ్గా పనిచేయదు. దీన్నే లీగసీ ఎఫెక్ట్ అంటారు. అంటే మీరు ముందే ఏదన్నా వ్యాధిని బాగా కంట్రోల్ చేస్తే మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత దాన్ని కంట్రోల్ చేయకపోయినా సరే దాని మూలాన సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. వేరే ముందు వ్యాధి ఉంది మీకు. నేను అనేది ఏంటంటే
2: ముదిరినట్టే కదా వ్యాధి, ఇప్పుడు దాన్ని అట్టనే ఒత్తిడి పెట్టి అట్టనే ఉంటే రక్త నళాలన్నీ గట్టిగా పడతాయంటే వ్యాధి ముదిరినట్టే వాడకపోతే గోళీలు.
0: లేదు నేను అలా అంటలేదు కదా. మీకు వ్యాధి ముదిరిందా లేదా అని మీకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ నేను ఇందాక చెప్పాను చూడండి మెయిన్గా.

0: బరువు తాగటం, డైలీ ఎక్సర్సైజ్ చేయటం, మెడిటేషన్ చేయటం, ఉప్పు తగ్గించడం, ఇవన్నీ చేస్తా అంటే మీకు బ్లడ్ ప్రెషర్ నెమ్మదిగా తగ్గిపోతుంది అనుకోండి, మీకు వ్యాధి ముదరలేదన్నమాట, మీరు మందులు ఆపేసుకోవచ్చు. సో వ్యాధి ముదిరిందంటే ఏమవుతుందంటే మీరు ఏం చేసినా సరే మందులు ఆపలేరు, ఆ పరిస్థితికి వెళ్ళారో లేదో నాకు తెలియదు. మీకు ఎన్ని సంవత్సరాలు దానిలో ఏంటంటే మీకు ఎన్ని సంవత్సరాలు మీకు బీపీ తెలియకుండానే మీ లోపల హైపర్ టెన్షన్ అనే వ్యాధి దాక్కునుంది సైలెంట్ కిల్లర్గా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే బ్లడ్ ప్రెషర్ మీరు ముందు నుంచి ప్రతి సంవత్సరం మెజర్ చేస్తున్నారనుకోండి, దాన్ని రాగానే దానికి తగిన లైఫ్ స్టైలు, లైఫ్ స్టైల్తో తగ్గకపోతే మెడిసిన్ స్టార్ట్ చేసుకోవటం, లైఫ్ స్టైల్స్ బాగా మీరు కరెక్ట్గా చేస్తుంటే నెమ్మదిగా మెడిసిన్స్ ఆపేసి మళ్ళీ విత్డ్రా చేయటం కూడా జరుగుతుంది. ఇది డయాబెటీస్లోనూ అవుతుంది, బ్లడ్ ప్రెషర్లో ఇంకా తేలిగ్గా అవుతుంది.
1: సార్ ఇప్పుడు టెర్మసాల్టిన్ 40 mg గవర్నమెంట్లో ఇస్తారు కదా, దానికి ప్రైవేట్ దానికి ఏమైనా తేడా వ్యత్యాసం ఉంటుందా, లేకుంటే అది ఇది ఒకటే పనిచేస్తుందా?
0: తెలీదండి నాకు, ఎవరు రీసెర్చ్ చేసి చూడలేదు కదా, నేనైతే చూడలేదు. మా ప్రాక్టీస్లో మేము చూస్తూ ఉంటాం కదా, చాలా వరకు గవర్నమెంట్ ఇచ్చిన మందులు, జనరిక్ మందులు అన్నీ కూడా బాగానే పనిచేస్తాయండి. దానిలో ఏమన్నా చేంజెస్ కొంచెం కొంచెం తేడాలు ఉంటాయో చాలా కష్టం చెప్పడం. అంటే అది పనిచేయటమే కాకుండా దాని లోపల ఉన్న ఎక్సిపియంట్స్ అని ఉంటాయి, అంటే దాని సైడ్ ఎఫెక్ట్లు వేరే రాకుండా అవన్నీ కూడా మరి అదంతా ఎవరో ఒకళ్ళు రీసెర్చ్ చేసి పేపర్ పబ్లిష్ చేయాలి.
1: సార్ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన గోళీలే వాడుతున్నాను సార్, ఇప్పటిదాకానైతే నాకు ఏమి ఇబ్బంది లేదు, సాఫీగానే సాగుతున్నది జీవితం.
0: మంచిదే, కరెక్ట్, వాడండి అదే మీకు కావాల్సిందల్లా బ్లడ్ ప్రెషర్ తగ్గటం.
2: అవునండి, మీరు వాడుతున్నారు కదా, మీకైతే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా?
1: అదే
2: కాకపోతే డాక్టర్ గారు అన్నట్టు ఏంటంటే రెగ్యులర్ చెకప్ అయితే చేయించుకోవాలంటున్నారు. కంపల్సరీగా బీపీ అనేది రెగ్యులర్ చెకప్ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోగలిగి ఉండాలి మందులతో.
1: బీపీ చెకప్ చేయించుకుంటే 90/120 ఉన్నది మేడం,
0: కిందది 80 కన్నా తక్కువ ఉండాలండి. మీరు 90 అంటున్నారు కదా, 90 ఉండకూడదు, 80 కన్నా తక్కువ ఉండాలి. అది మీరు ఇంటిలో మెజర్ చేసుకుంటే తప్ప కరెక్ట్గా రాదు. చాలాసార్లు మీరు హాస్పిటల్కి నడుచుకుంటా వెళ్ళి ఇమీడియట్లీ చూసి, లేకపోతే అక్కడ మీకు ఆ ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేక రిలాక్స్ అవ్వలేకపోతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో మీరు ఇంట్లో చూసుకుంటేనే అదే కరెక్ట్ బ్లడ్ ప్రెషర్.
2: అంటే డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఇంట్లో రెగ్యులర్గా చెకప్ చేయండి, అంటే చెక్ చేసుకుంటూ ఉండండి బీపీ. అలాగే ఇంకొకటి ఏంటంటే మందులు వాడుతూ కూడా లైఫ్ స్టైల్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవడం ద్వారా మరి కొంతవరకు దాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అంటున్నారు. డాక్టర్ సలహాతోటి మీరు చేయొచ్చు. హలో, శ్రోతలు, మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం హైపర్ టెన్షన్, అలాగే బ్లడ్ ప్రెషర్ బీపీ, మరి ఇవి గుండెకు ప్రమాదమా అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాము. ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నారు డాక్టర్ వి రామచంద్ర గారు. వీరు హైదరాబాద్లో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు. వారు మీకు సమాధానం ఇస్తారు మీరు ఏదన్నా సమస్యను తెలియజేసినట్లయితే. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324052, అలాగే 2324085, ఇంకొకటి 2955092. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా మీరు డాక్టర్ వి రామచంద్ర గారితో మాట్లాడవచ్చు. సార్ ఇప్పుడు మనము హైపర్ టెన్షన్ అంటున్నాం, అసలు హైపర్ టెన్షన్ మనం ఎలా చెప్పుకోవచ్చు సాధారణ జీవితంలో?
0: హైపర్ టెన్షన్ అనేది ఒక మెజర్మెంట్. మీ హైట్ ఎలా చెప్తారు, మెజర్ చేస్తే చెప్తారు. బరువు ఎలా చెప్తారు, మెజర్ చేస్తే చెప్తారు. అలాగే బ్లడ్ ప్రెషర్ మెజర్ చేస్తే 120/80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్, ఆర్ 130/80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. తప్ప దానికి ఏమీ సింప్టమ్స్ ఉండవు. 95% ఆఫ్ కేసులో ఏమీ సింప్టమ్స్ ఉండవు. చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఉందని డాక్టర్ చెప్పిన తర్వాత వాళ్ళు నాకు తెలుస్తుందండి, నాకు తలనొప్పి వస్తుంది, నాకు బీపీ పెరిగినప్పుడు అంటారు. వీళ్ళల్లో కూడా వాళ్ళకి తలనొప్పి వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ చూపిస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడు హాయిగా ఉన్నప్పుడు తీసుకున్న మెజర్మెంటే కరెక్ట్.
2: అంటే మనం ప్రశాంతంగా ఉన్నా
0: కరెక్ట్, మీకు ఏ మోకాళ్ళ నొప్పులు ఉన్నా తలనొప్పి ఉన్నా మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువే చూపిస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ మూలాన తలనొప్పి రావట్లా, తలనొప్పి మూలాన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది టెంపరీగా.
2: శ్రోత లైన్లో ఉన్నారు సార్, మాట్లాడు. హలో
3: హలో
0: హలో మేడం, చెప్పండి.
3: నమస్తే సార్.
0: నమస్తే మేడం.
3: ఇక్కడ హైదరాబాద్ నుంచి.
0: ఓకే.
3: మా వారికి బీపీ ఉంది, షుగర్ కూడా ఉంది. షుగర్ గురించి మాట్లాడచ్చు సార్?
2: లేదమ్మా, ఇది బీపీ గురించి మాట్లాడుతున్నాము. డాక్టర్ కార్డియాలజిస్ట్ సార్.
3: అయితే సార్ బీపీ ఉంది, చాలా

0: సంవత్సరాల నుంచి టాబ్లెట్ వాడు ప్రోలోమెట్
1: ఓకే
0: AM50.
1: ఓకే
0: అయితే నార్మలే ఉంది, ప్రతిసారి చెకప్ చేయించుకున్నా నార్మలే ఉంటుంది.
1: ఓకే
0: అయితే ఇది షుగర్ కూడా ఉంది, దానివల్ల ఏమన్నా రెండుకి ఎఫెక్ట్ ఉంటుందా హెల్త్కి అని.
1: సరే మేడం, అంటే ఇక్కడ మేడం బీపీ గురించే మాట్లాడమన్నారు, కానీ మీరు మీకు ఉన్నది కామన్ ప్రాబ్లం ఏంటంటే బీపీ షుగర్ ట్విన్స్ దే రన్ ఆల్వేస్, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉంటుంది.
2: కమల పిల్లలు అంటారు.
1: షుగర్ ఉన్న వాళ్ళ లోపల మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఎప్పుడోకప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువే ఉంటుంది, అంటే బీపీ హైపర్ టెన్షన్ అనే వ్యాధి స్టార్ట్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ అనేది ఒకటి ఉండదు, మీకు ఎంత ఉందో దానిలో సగానికి సగం తగ్గించుకోవటం వలన హార్ట్ అటాక్స్ బాగా తగ్గించవచ్చు. అలాగే మీ బ్లడ్ ప్రెషర్తో వేరే ప్రమాదకరమైన అంశాలు, అంటే హార్ట్ అటాక్కి బ్రెయిన్ స్ట్రోక్కి ప్రమాదకరమైన అంశాలు ఏంటి, బ్లడ్ ప్రెషర్ షుగర్ మెయిన్గా. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉందనుకోండి, బ్లడ్ ప్రెషర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, 130-80 కన్నా తక్కువ ఉండాలి. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 2-3 ప్రమాదకరమైన అంశాలు ఉన్నప్పుడు మెయిన్గా మనకి బ్లడ్ ప్రెషర్ బాగా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయాలి, కొలెస్ట్రాల్ బాగా తగ్గించాలి.
0: సరే సార్, సరే సార్, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
2: అంటే సార్ ఒక్కసారి అంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది లేదా హైపర్ టెన్షన్ అనేది ఒక మనిషిలో చూసినప్పుడు మనము దాన్ని అంటే ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు, అంటే ఇది వయసును బట్టి తేడా ఉంటాయా, లేకపోతే పరిస్థితులను బట్టి, లేకపోతే ఆహారపు అలవాట్ల, అంటే మీరు లైఫ్ స్టైల్ ఇది అన్నారు.
1: రైట్. సో బ్లడ్ ప్రెషర్ కారణాలేంటి, అంటే హైపర్ టెన్షన్ కారణాలేంటి, బ్లడ్ ప్రెషర్ నార్మల్ కన్నా ఎందుకు మనందరికీ పెరుగుతుంది? సో మెయిన్గా 4-5 కారణాలు ఉంటాయి. 1, వెయిట్ ఎక్కువ ఉంటాం. ఇందాక నేను చెప్పాను చూడండి, మీరు 2 అంతస్తులకి ఒక పంప్ కొన్నారు, ఇంకొక 2 అంతస్తులు ఇల్లీగల్గా వేసేసారు మీరు. ఇప్పుడు 4 అంతస్తులు పైకి వాటర్ ఎక్కించాలంటే మీ పంపు పెద్దది ఉండాలి, అంటే హార్ట్ మసిల్ థిక్కెన్ అయిపోతుంది, అలాగే ప్రెషర్ హెడ్ కూడా ఎక్కువ ఉండాలంటే బీపీ కూడా పెరిగిపోతుంది. సో బరువు పెరిగిన కొద్దికి ప్రపోర్షనేట్గా బీపీ పెరుగుతుంది. సో బరువు అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్ వచ్చినప్పుడు రక్తనాళాలన్నీ చిన్న చిన్న రక్తనాళాలన్నీ కుంచుకుపోతాయి. అలాగే ఆపోజిట్ మీరు కనుక మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ రక్తనాళాలన్నీ ఓపెన్ అయ్యి మీకు నదికి ట్రిబ్యూటరీస్ అన్నీ ఓపెన్ అయినాయి అనుకోండి, మెయిన్ నదిలో ఎలా లెవెల్ తగ్గిపోతుందో అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సేమ్ ఉప్పు, ఉప్పు మూలాన ఏమవుతుందంటే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, మీకు నదిలో లెవెల్ పెరిగినట్టు ఆ వాల్యూమ్ పెరగటం, ఆర్టరీస్ అన్నీ మోర్ సెన్సిటివ్ అయిపోవడంతో ఉప్పు ఒక మేజర్ కాజ్ బ్లడ్ ప్రెషర్ ఉండడానికి. సో మెయిన్గా ఈ 4 కారణాలు కాకుండా, అంటే బరువు ఎక్కువ ఉండటం, ఉప్పు ఎక్కువ తీసుకోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం. ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న రక్తనాళాలన్నీ ఓపెన్ అవుతాయి, మీకే తెలుస్తుంది, అంతా ఒక రకంగా వేడిగా ఉంటుంది, కొంచెం చెమట పడుతుంది, స్కిన్ అంతా వార్మ్గా అయిపోతుంది. సో సేమ్ అనలాగి ఎలాగంటే మనకి నదికి ట్రిబ్యూటరీస్ అన్నీ ఓపెన్ అయినప్పుడు ఎలాగైతే నదిలో ప్రెషర్ తగ్గిపోతుందో, హైట్ తగ్గిపోతుందో, అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో బరువు ఎక్కువ ఉండటం, ఉప్పు తీసుకోవటం ఎక్కువ, ఎక్సర్సైజ్ లేకపోవటం, మానసిక ఒత్తిడి, సో ఈ మెయిన్ కారణాలు. దీంతోపాటు నిద్ర సరిగ్గా లేకపోవటం, గురక ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్కి. సో ఈ 5 కారణాలు మనం ఈ రివర్స్ చేయగలిగామనుకోండి, బ్లడ్ ప్రెషర్ నార్మల్లీ తగ్గుతుంది.
2: శ్రోత లైన్లో ఉన్నారు సార్,
3: మాట్లాడండి. నమస్కారం సార్.
1: నమస్తే అండి.
3: నా పేరు అశోక్ అండి, మాది 66 ఇయర్స్ అండ్ 2007 నుండి నేను బీపీ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో షుగర్ కూడా వచ్చి షుగర్ టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను సార్. కానీ ఇప్పుడు ఈ మధ్యలో కంట్రోల్ ఉంటలేదు బీపీ, అది టెల్మా 40 వేసుకుంటున్నాను, పిల్నిటిపిన్ ఒకటి 10 mg, మళ్ళీ ఇంకో 10 mg నైట్ లో వేసుకుంటున్నాను. అదంతటి బీపీ ఎప్పుడు కూడా నాది 148-150 అలా ఉంటుంది, 90 ఉంటుంది. తర్వాత పల్స్ రేట్ ఏమో చాలా డౌన్ చూపిస్తుంది, 57, ఒక్కోసారి 55 కూడా చూపించిన టైం ఉంది. ఎవ్రీ టైం ఇంట్లో చెక్ చేసుకుంటూ ఉంటాను, వాకింగ్ అవుట్ చేస్తున్నాను, షుగర్ మాత్రం 128 ఫాస్టింగ్ లో ఉన్న 160 అట్లా వస్తుంది. దీని మధ్య 4 ఇయర్స్ కింద నాది కొద్దిగా క్రియాటిన్ పెరిగింది సార్, 1.7. ఆ తర్వాత నాకు 1.2, 1.3, 1.5

0: 5, మళ్ళీ రీసెంట్ గా ఏమో 1.7 వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి నాకు. ఏజ్ నాది మొదటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కంట్రోల్ కా వాకింగ్ అవుట్ చేస్తున్నాను సార్, అట్లీస్ట్ 40 మినిట్స్ అట్లా వాకింగ్ చేస్తూ ఉంటాను. షుగర్ మాత్రం జనరల్ గా కంట్రోల్ లో ఉంటుంది. ఆ డాక్టర్ గారు ఏమంటారు అంటే మీరు షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల మీ క్రియాటిన్ పెరుగుతుంది, వాటర్ ఎక్కువ తీసుకోవాలా అని. ఒకసారి నిమ్స్ లో గంగాధరయ్య గారు అని డాక్టర్ ఉన్నారు, ఆయన చెప్పాడు అనమాట వాటర్ ఎక్కువ తాగడం కూడా మీకు అవుట్పుట్ ఆఫ్ వాటర్ 4.5 లీటర్స్ వచ్చింది, అది కూడా చూసుకోండి అది ఇది చెప్పాడు. దీనికి ఏమన్నా మాకు రెమెడీ చెప్పగలుగుతారా సార్?
1: రైట్ అండి. సో మీరు అన్నారు చూడండి, మెయిన్ మీకు రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనేది ఉంది. రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటే 3 మందులు వాడినా సరే బ్లడ్ ప్రెషర్ మనకు కావాల్సిన లెవెల్కి రావట్లేదు అని. సో దీనికి మెయిన్గా ఒక 4-5 కారణాలు ఉంటాయి. ఒకటేమో బరువు ఎక్కువ ఉండటం, గురక ప్రాబ్లము, ఎక్సర్సైజ్ లేకపోవటం, మెంటల్ టెన్షన్, ఇవి కాకుండా మీరు ఎలాగో ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంటున్నారు, మిగతాయి చూసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం ఒకటి మెయిన్ ప్రాబ్లం. సో కిడ్నీ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? షుగర్ మూలానా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం మూలానే వస్తుంది. కానీ ఒకసారి క్రియాటినిన్ పెరిగిన తర్వాత ఆ వాటర్ ఉప్పు ఎక్కువ అక్యుమిలేట్ అయిపోవటం మూలాన మీ బాడీ లోపల బ్లడ్ ప్రెషర్ అనేది ఈ కష్టం కంట్రోల్ చేయటం. కానీ దానికి మందులు ఉన్నాయి. మీరు ఇంకొక మందు యాడ్ చేయటం, ఇంకో 2 మందులు యాడ్ చేయటం ద్వారా ఈజీలీ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేయవచ్చు, చేయాలి. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీలు ఇంకా చెడతాయి. దీనిలో మనకు తెలిసేది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్, హైపర్ టెన్షన్ ఈజ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్. సో ఏదన్నా సరే ఇదంతా మన కిడ్నీ ఫెయిల్యూర్ ఏదో వచ్చే ముందే దాన్ని మనం పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తే అసలు ఆ ప్రాబ్లం రాదు. మీకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది కాబట్టి మీరు వేరే మందుల ద్వారా ఇంకా కూడా కంట్రోల్ చేయవచ్చు. వాటర్ అనేది మరీ ఎక్కువ తీసుకుని అవసరం, మరీ తక్కువ తీసుకుని అవసరం, మీ బాడీనే మీకు చెప్తుంది. సో దాని ద్వారా అది ప్రాబ్లం కాదు. ఉప్పు అనేది డెఫినెట్లీ తగ్గించాలి. మనం ఇండియాలో మనకు కావాల్సిన ఉప్పు కన్నా ఒక 20-40 రెట్లు ఎక్కువ తీసుకుంటాం మనం అందరం. సో ఇది నిల్వ ఉండే పచ్చడిలో ఉంటుంది, మనం కూరల్లో కలిపేసుకుని తింటాం, అన్నం పెరుగు అన్నంలో తింటాం. దాని తర్వాత ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్స్లో చాలా కామన్ MSG అనేది. సో ఉప్పు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గురక ప్రాబ్లము, నిద్ర సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ వాడతారు చాలామంది, బీపీ అస్సలు కంట్రోల్ అవ్వదు. అలాగే నొప్పి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కూడా బీపీ కంట్రోల్ అవ్వదు సరిగ్గా.
2: అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని జాగ్రత్తలు ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2-3-24-08-53, ఇంకొకటి 2-9-55-09-23. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా డాక్టర్ వి రామచంద్ర గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులు. మీరు మరి మనం మాట్లాడుకుంటున్నాం హైపర్ టెన్షన్ లేదా బీపీ, ఇది గుండెకు ప్రమాదం అనే అంశం గురించి. మీరు ఈ యొక్క బ్రేక్ తర్వాత కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా 100,000 మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
2: శ్రోతలకు తిరిగి హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. శ్రోత లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడండి. హలో,
1: చెప్పండి.
5: నాకు బీపీ షుగర్ ఉన్నది సార్, మందులు వాడతారా?
1: సరేనండి.
5: అయితే బీపీ గురించి డాక్టర్ అన్నాడు, రోజు నువ్వు పొద్దున 6 గంటలకే 1 బుక్క 2 బుక్కలు అన్నం తిని గోళ్ళు ఇస్తావు, పరిగడుపు వేసుకోదు, రోజు పొద్దున్న వేసుకోవాలని చెప్పింది బీపీ షుగర్ గోళ్ళు.
1: ఓకే,
5: అయితే వేసుకున్నాక ఇప్పుడు అట్లనే వాడతానా? ఇప్పటికీ గోళీలు నెల నెల వేసుకుంటానో వాడతానా? వాడతా అంటే ఇప్పుడు మన చేతి ఏళ్ళు ఉంటాయి కదా, మన సులుకు సులుగ్గాని ఏదన్నా ములుగుచ్చుకొని సులుక్కు అని పొడుచుకుంటే ఇక మన కరెంట్ షార్ కొడితే దళదలు తిమ్మిర్లు వస్తాయి.

0: ఇట్లా తిమ్మిర్లు వస్తాయి, మళ్ళా అయ్యో ఇది తిమ్మిర్లు ఎట్లా వస్తాయి, మనం అటు ఇటు మొసం దమ్మేసి నిలబడి అటు ఇటు చూస్తాం కదా. చూసినప్పుడు ఇప్పుడు మన గొంతు కింద రెండు కంటి బొక్కలు మన పొడుసులాగా ఉంటాయి చూడండి, ఆడ ఉబ్బి నొత్తాయి గొంతు.
1: కాదండి, మీరు చెప్పింది షుగర్ కూడా ఉందన్నారు కదా, షుగర్లో చాలా మందికి నరాలు డ్యామేజ్ అవుతాయి, న్యూరోపతి అంటారు దీని మూలాన, కాళ్ళు చేతులు అంటే మీకు పెరిఫెరీస్ అంటారు అక్కడ, అంటే ఇలాగే మీరు చెప్పినట్టు టింగ్లింగ్ సెన్సేషన్ రావటం లేకపోతే మంటల్లాగా రావటం జరుగుతుంది. దానికి షుగర్ బాగా కంట్రోల్ చేయటం, దానికి వేరే మందులు కూడా ఉన్నాయి, మీరు కావాలంటే మీ డాక్టర్ని అడిగితే ఇస్తారు ఆ మందులు. సో అది మెయిన్లీ షుగర్ రిలేటెడ్, బీపీ రిలేటెడ్ కాదు ఆ ప్రాబ్లమ్.
2: అది షుగర్ వల్ల అంటున్నారండి డాక్టర్ గారు, కాబట్టి మీరు ఒక మరలా ఒకసారి డాక్టర్ గారిని కలిసి చేస్తే మరి టాబ్లెట్ అదే కంటిన్యూ చేయడమా మార్చడమా అనేది చూస్తారు. హలో
3: సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి,
3: మాది జనగాం జిల్లా జఫర్గడ్డ సార్. నా పేరు పూర్ణచంద్ర.
1: చెప్పండి పూర్ణచంద్ర
3: సార్. నాకు బీపీ వచ్చేసి ఒక 12-13 ఇయర్స్ నుంచి ఉంటుంది సార్. ఇన్నాం 5 mg వాడతాం. మిగతా షుగర్ లాంటివి ఏం లేవు సార్. ఎప్పుడైనా 1-10 డేస్ అట్లా చెక్ చేసుకున్నప్పుడు 130/90, 140 లేకుంటే 120 మార్నింగ్ 10-11 అట్లా వేసుకుంటాను రోజు. ఇన్నాం 5 mg వాడతాం సార్. ఫర్దర్ ఇంకేమన్నా అంటే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? ఒక బీపీ తప్ప వేరే ఏం లేదు సార్.
1: సో మీరు చెప్పిన దాని ప్రకారం చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఇనామ్ రోజుకి ఒకసారి వాడుతున్నారు, కానీ బ్లడ్ ప్రెషర్ అనేది
3: ఇప్పుడు పోయినా కూడా డాక్టర్ అదే డ్రగ్ వాడిస్తుంది అంతే తప్ప కానీ వేరే చేంజ్ అయితే చేయలేదు సార్.
1: అదే అదే, సో చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్ కూడా, మందులు వాడుతున్నాం అదేంటంటే చేంజ్ చేయాలా అని. అవసరం లేదు, మీ బ్లడ్ ప్రెషర్ మనకు కావాల్సిందల్లా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వటం. మీరు అది లైఫ్ స్టైల్ ద్వారా చేంజ్ చేయండి, మందుల ద్వారా చేంజ్ తగ్గించండి ఎలాగైనా సరే. సో మందు మీకు బాగానే పనిచేస్తుంటే అదే లైఫ్ లాంగ్ వాడచ్చు, అదే బ్లడ్ ప్రెషర్ తగ్గుతా అంటే మందు కూడా డోస్ తగ్గించవచ్చు, బ్లడ్ ప్రెషర్ పెరుగుతా అంటే మందు డోస్ పెంచాలి. మీకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉన్నట్టు లేదు, ఎందుకంటే కిందది 90-90 పైన ఉందంటున్నారు కదా.
3: 90 పైన
1: యూజువల్లీ పర్వాలేదండి, 85 ఉంటే పర్వాలేదు. నేను అనుకోవటం మీరు హాస్పిటల్ కాకుండా ఇంట్లోనే చెక్ చేసుకుంటే 80 కన్నా కూడా తక్కువ ఉండొచ్చు. సో బాగానే ఉంది, అదే మందు వాడవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వేరే కూడా బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు వేరే టెస్టులు కూడా కొన్ని చేయించుకోవాలి, కిడ్నీ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది, ఇవి చూసుకోవటానికి. సో మెయిన్గా కిడ్నీలో ఏంటంటే యూరిన్లో ఆల్బమిన్ ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే హార్ట్కి ఈ మధ్య సిటీ కాల్షియం స్కోర్ అని ఉంది, గుండె రక్తనాళాలో ఏమైనా కొవ్వు పెరిగిపోతుందా లేదా. బీపీ అన్నిటికన్నా అంటే కామనెస్ట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కాబట్టి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటే, బ్లడ్ ప్రెషర్కి ఒక అమేజింగ్ థింగ్ ఏంటంటే అండి, మీరు దాన్ని బాగా కంట్రోల్ చేస్తే దాని మూలాన వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. షుగర్ అలా కాదు, మీరు షుగర్ కంట్రోల్ చేసినా హార్ట్ అటాక్స్ అవి వస్తానే రావచ్చు, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, కానీ బ్లడ్ ప్రెషర్ అలా కాదు. సో బ్లడ్ ప్రెషర్ మీరు మీరు ఇంట్లో చూసుకుని సుమారుగా కిందది 80 దాటకుండా చూసుకోండి.
3: ఓకే, ఇంట్లో లేదు కానీ ఆర్ఏపీ డాక్టర్ దగ్గర అలా చూపించుకుంటాను సార్. ఫర్దర్ ఏమన్నా టెస్టులు చేయించుకోమంటారా?
1: అదే చెప్పా కదా, యూరిన్ ఆల్బమిన్, సిటీ కాల్షియం స్కోరు, కొలెస్ట్రాల్ టెస్ట్ ఇవి చేయించుకుంటే చాలండి. అవునవును,
2: యూరిన్లో ఆల్బమిన్ అండి, సిటీ కాల్షియం స్కోర్ అంటున్నారు సారు, అలాగే ఇంకొకటి ఏదో చెప్పారు సార్,
1: కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్.
2: ఓకే,
4: హలో డాక్టర్ గారు.
1: నమస్తే అండి,
4: రాజ్ అండి, కూకట్పల్లి అండి.
1: ఓకే సార్.
4: సార్ నా బీపీని ఒక 25 ఇయర్స్ వచ్చి 120/80 ఉంటుందండి.
1: వెరీ గుడ్.
4: అయితే ఇంకొకటి పల్స్ రేటు మళ్ళీ హార్ట్బీట్ కూడా కరెక్ట్గా నార్మలే ఉంటుంది.
1: ఓకే,
4: హార్ట్బీటింగ్ 72, ఒకటి ఎగరసలేదు, ఒకటి తక్కువ ఉండట్లేదు.
1: ఓకే,
4: అయితే ఈ మధ్య షుగర్ ఒకటి యాడ్ అయింది. అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా తినక ముందే 141 ఉంటుంది, తిన్న తర్వాత 161 ఉంటుందండి. ఈకోమెట్ 500 ఏమి చేసుకుంటున్నాను.
1: ఓకే,
4: అయితే దీని బీపీ ఇలాగే అది ఇప్పుడు సార్, ఇప్పుడు డిజిటల్ మన బీపీ రీడర్ ఉంటుంది కదా, ఆపరేటర్ ఉంటుంది కదా, అది కరెక్టే వస్తుందా అండి?
1: పర్ఫెక్ట్గా వస్తాయండి, స్పెషల్లీ మంచి ఇన్స్ట్రుమెంట్లు, ఆసిలోమెట్రిక్ ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, ఉమరాన్ లాంటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి.
4: ఇప్పుడు మా ఇంట్లో బీపీ పల్స్

0: ఇంట్లోనే పెట్టుకున్నాం అండి, ఎప్పుడు వారానికి ఒకసారి చెక్ చేసుకుంటాం.
1: కరెక్ట్గానే వస్తాయండి. కాకపోతే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఇట్ సెల్ఫ్ ఫ్లక్చుయేట్స్, ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఒకే లెవెల్లో ఉండదు. మనం యావరేజ్ చూసుకోవాలి. ఒకసారి 140 వస్తుంది, ఒకసారి 120 వస్తుంది. దాంతో అందరికీ అనుమానం, ఆ బీపీ ఇన్స్ట్రుమెంట్ ఏదో పనిచేయట్లేదండి అంటారు. అది కాదు. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, మీరు ఇంట్లో మెజర్ చేసుకున్నప్పుడు మీరు టీ కాఫీ తాగకుండా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అయి ఉండాలి. హాయిగా మీరు కూర్చోవాలి, మీకు రిలాక్స్డ్గా మంచిగా ఉన్నప్పుడు చెయ్యి టేబుల్ మీద రిలాక్స్డ్గా అలా పెట్టి సపోర్ట్ ఇచ్చి తీసుకోవాలి. వీటిలో ఏ సరిగా లేకపోయినా బీపీ ఎక్కువ తక్కువ చూపిస్తుంది. సో ఇంట్లో మెజర్ చేసుకోవడం అనేది మీరు నెట్లో చూడొచ్చు, అన్ని చోట్ల పిక్చర్లు అవి నీట్గా ఉంటాయి. అలా మెజర్ చేసుకోండి. మీ బ్లడ్ ప్రెషర్ అలాగే చాలా పర్ఫెక్ట్గానే కంట్రోల్లో ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. షుగర్ ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడాలి.
2: హలో
3: హలో
1: హలో సార్, చెప్పండి.
3: హలో, గుడ్ మార్నింగ్, నమస్తే సార్.
1: నమస్తే అండి.
3: నా పేరు రాములు, నేను ఫిజియాలజీ నుంచి మాట్లాడుతున్నా, బ్లైండ్ రిటైర్ టీచర్ నేను.
1: ఓకే సార్.
3: సార్ అయితే ఇప్పుడు బీపీ అంటే మామూలుగా లో బీపీ డేంజరా, హై బీపీ డేంజరా? లో బీపీకి కొంచెం, లో బీపీ వచ్చినప్పుడు షుగర్ మజ్జిగలో కొంచెం షుగర్ ఉప్పు వేసుకొని తాగితే తగ్గిపోతుంది, కానీ ఐబీపీకి ఏం మందులు లేవంటున్నారు కదా, అది నిజమేనా, అది వాస్తవమా? కొంచెం డాక్టర్ చెప్పి నాకు ఐబీపీకి ఏం మందులు లేవు, మామూలుగా కంట్రోల్ చేసుకోవడమే అని చెప్పారు.
1: ఐబీపీకి చాలా మందులు ఉన్నాయండి, బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. సో బ్లడ్ ప్రెషర్ హైగా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ ద్వారా అవ్వకపోతే బ్లడ్ ప్రెషర్ మందుల ద్వారా 99% మందికి పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయవచ్చు. లో బీపీ అనేది ఒక వ్యాధి కాదు. అది కొంతమందికి, కొంతమంది తక్కువ హైట్ ఉన్నట్టు, తక్కువ బరువు ఉన్నట్టు లో బీపీ కూడా అలాంటిదే. కాకపోతే బ్లడ్ ప్రెషర్ లోగా ఉన్నప్పుడు, మీకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, బాగా డిహైడ్రేట్ అయినప్పుడు వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోవడానికి అలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంత తప్ప అదేం వ్యాధి కాదు. దాని వల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అలాంటివి ఏమి రావు.
3: లో బీపీ అప్పుడప్పుడు వస్తుంది సార్,
1: అదేం ప్రాబ్లం కాదు సార్.
3: వచ్చినప్పుడు షుగర్ మజ్జిగ అది కల్పిస్తాము.
1: షుగర్ కాదు, మీరు కొంచెం అదే ఆ మజ్జిగలో ఉప్పు వేసుకుందా అయితే కొంచెం బీపీ పెరుగుతుంది.
3: ఓకే, థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ అండి.
2: హలో
4: హలో
1: సార్.
4: సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్.
4: అది నిజామాబాద్ డిస్టిక్, సాలూరు మండల్ సార్.
1: ఓకే అండి.
4: మా పాపకు ఒక 4 ఇయర్, ఇప్పుడు ఆవిడ వయసు 12 సంవత్సరాలు సార్. ఆమెకు ఒక 4 ఇయర్స్ బిఫోర్ కొద్దిగా ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి క్రియాటిన్ పెరిగి ఉండే సార్. దాంట్లో ఇప్పుడు నార్మల్ అయిపోయింది క్రియాటిన్, 0.67 ఆ లోపు ఉంటుంది సార్. అయితే దాంట్లో వాళ్ళు బీపీ గోళీ పెట్టారు ఒకటి. అయితే ఇప్పుడు 2.5 mg వాడుతుంది సార్ డైలీ సాయంత్రము స్టెమ్ లోని. అది ఎన్ని రోజులు వాడచ్చు సార్? ఆపేయచ్చా?
1: మీరు మెయిన్గా నెఫ్రాలజిస్ట్ని అడిగి, కిడ్నీ డాక్టర్ని అడిగి ఆపేయచ్చు అండి. అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందని పెట్టుంటారు. కిడ్నీ ప్రాబ్లం కొంచెం సరైంది అంటున్నారు కదా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలామంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీ పెరుగుతుంది. సో కిడ్నీ సెటిల్ అయ్యే కొందకి బీపీ కూడా బెటర్ అవుతుంది కాబట్టి మీరు ఆయనతో మాట్లాడి మందులు, బీపీ మందు కావాలంటే ఆపేయచ్చు. చిన్నపిల్లలకి ఏంటంటే చార్ట్ ఉంటుంది ఈ వయసులో ఇంత బీపీ ఉండాలని, దాన్ని బట్టి వాళ్ళు చూసుకుని బ్లడ్ ప్రెషర్ నార్మల్లే ఉందా ఆ వయసుకైనా చూసుకుని కావాలంటే ఆపేస్తారు. చాలా మంచి మెడిసిన్ అండి, వన్ ఆఫ్ ద లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్. ఎవరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాళ్ళు కూడా వాడచ్చు. అంటే బీపీతో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా, కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు కూడా వాడచ్చు. దానికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొంతమంది కాళ్ళు వాపు కొంచెం వస్తుంది, అదేమి కిడ్నీ చెట్టడం వలన కాదు. ఏంటండి? అయితే పర్ఫెక్ట్, మంచి మెడిసిన్.
2: అంటే ఇప్పుడు పాపకి ఎంత అండి వయసు?
4: 12 సంవత్సరాలు మేడం.
2: ఇప్పుడే 12?
4: అప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ డెంగ్యూ వచ్చి దాంట్లో క్రియాటిన్ పెరిగిపోయింది.
2: అంటే ఇప్పుడు 4 ఇయర్స్ నుండి మీరు వాడుతున్నారు.
1: దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు మేడం. అంటే వేరే కారణాలు, కిడ్నీ ప్రాబ్లము లేకపోతే కొంతమంది చిన్న చిన్న ట్యూమర్లు ఉండో అలాగూ బీపీ పెరుగుతుంది. కానీ యూజువల్లీ బ్లడ్ ప్రెషర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. కానీ సెకండరీ హైపర్ టెన్షన్ అంటే వేరే కారణాల మూలాన బీపీ పెరగడానికి సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. బ్లడ్ ప్రెషర్ మరీ ఎక్కువ ఉంటామో లేకపోతే ఏళ్ళ అమ్మాయిలాగా బాగా తక్కువ ఏజ్లో బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళకి ఈ వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో చూసుకుంటాం.
2: ఓకే సార్. హలో హలో
5: హలో

0: హలో, చెప్పండి సార్.
1: నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా ఈ గుండె జబ్బుల విషయంలో అనేక టెస్టులు చేస్తున్నారు కదండి, అంటే ఈ సాంఘిక మాధ్యమాల చెప్తుంది ఏంటంటే హిమోసిస్టిక్ లెవెల్లో ప్రతి వాళ్ళు డాక్టర్ దగ్గర చేయించుకోవాలంటున్నారు. హిమోసిస్టిన్ లెవెల్స్కి గుండె జబ్బులకు ఉన్న సంబంధం ఏంటి? నెక్స్ట్ అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి విటమిన్స్ అవసరము, డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకొని ఎంతవరకు అవసరమో నిర్ధారణ చేసుకుని మందులు వాడండి. మందులు అనేది సెకండరీ,

0: మన సిటీ స్కాన్ కానీ ఇన్వెస్టర్స్ కానీ పంపిస్తున్నారండి. ఇది ఎంత?
1: హలో.
2: ఓకే అండి, కట్ అయిపోయింది కానీ మీరు సో
1: వింటారు సార్.
2: సో బేసికలీ రెండు క్వశ్చన్లు అడిగారు. హోమోసిస్టిన్, హోమోసిస్టిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్లాటింగ్ కొంచెం అంటే రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో మనం కొంచెం తక్కువ ఏజ్లో హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళకు వాళ్ళందరికీ కూడా హోమోసిస్టిన్ చెక్ చేస్తాం. ఇది కొన్ని వైటమిన్స్ వాడితే హోమోసిస్టిన్ లెవెల్స్ కరెక్ట్ అవుతుంది, కానీ అది బేసికలీ ఒక మార్కర్ లాంటిది. అంటే హోమోసిస్టిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం క్లాటింగ్ టెండెన్సీలు ఎక్కువ. దీనికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మామూలు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవటం, షుగర్ చెక్ చేసుకోవటం, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవటం. కొలెస్ట్రాల్ లోపల మొన్న అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనేది ఒక జెనెటిక్ కొలెస్ట్రాల్. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది మన డైట్ మూలాన కానీ దేని మూలాన మారదు, ఆల్మోస్ట్ మనం అడల్ట్ ఏజ్ నుంచి సేమ్ లెవెల్సే ఉంటాయి. కాబట్టి లైఫ్లో ఒకసారన్నా టెస్ట్ చేయించుకోండి అని రికమెండేషన్ ఇచ్చారు. సో ఇవి చూసుకుని వాటికి ట్రీట్మెంట్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు మల్టీవైటమిన్స్ గురించి అడిగారు. యాక్చువల్లీ చాలా హ్యూజ్ స్టడీస్ చేశారు. ఏంటంటే మల్టీవైటమిన్స్ తీసుకున్న వాళ్ళకి యాక్చువల్లీ కొంచెం క్యాన్సర్స్ ఎక్కువ, వేరే ప్రాబ్లమ్స్ ఎక్కువ అని. మల్టీవైటమిన్స్ ఏమి అందరినీ తీసుకోమని ఎక్కడా కూడా రికమెండేషన్ లేదండి. కాకపోతే కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని వైటమిన్స్ కాన్స్టెంట్లీ తక్కువే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా వెజిటేరియన్స్ కాబట్టి మనకు B12 తక్కువ ఉంటాం, వైటమిన్ డి ఈ మధ్య ఎండలో ఎక్స్పోజర్ లేదు, డార్క్ స్కిన్ పీపుల్ మనం, అలాంటిది డెఫినెట్లీ మనం చూసుకుని వాడుకోవచ్చు. కానీ జనరల్గా అందరూ మల్టీవైటమిన్స్ వాడిన అవసరం. మీ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఈ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అని చూసిన తర్వాత కూడా వేరే టెస్టులు ఎందుకు రాస్తున్నారు అని. దీనికి ఒకటి మెటాబాలిక్ సిండ్రోమ్ అని ఉందండి. అంటే మీ బ్లడ్ ప్రెషర్ 120-80 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, మీ షుగర్ ఫాస్టింగ్ షుగర్ 100 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, అలాగే మీకు బానపొట్ట ఉంటుంది. అంటే సెంట్రల్ ఒబిసిటీ ఇండియాలో చాలా కామన్. అలాగే మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండటం, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ కలిపితే అన్ని వ్యాధులు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇది ఇండియాలో ఆల్మోస్ట్ 50% మందికి ఉంటుంది. ఇది కాకపోయినా సరే ఇండియన్స్ యాజ్ సచ్ ఆర్ ప్రీడిస్పోజ్. సో ఈ మధ్య ఒక బ్రహ్మాండమైన టెస్ట్, ఈ మధ్య అంటే 20 సంవత్సరాల నుంచి ఉంది కానీ ఇప్పుడే పబ్లిక్కి తెలుస్తుంది, ఏంటంటే సిటీ కొరనరీ కాల్షియం స్కోర్. ఇది కనుక మనం 40 ఇయర్స్ ఆన్వర్డ్స్ ఎవ్రీ 4 to 5 ఇయర్స్ చేయించుకుంటా అంటే గుండె రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. మనకి మెయిన్ ఇంట్రెస్ట్ అక్కడ అది పెరిగిపోతుందా లేదా అని. అది షుగర్ మూలాన అవ్వచ్చు, బీపీ మూలాన అవ్వచ్చు, దేని మూలాన అయినా ఫైనల్లీ అక్కడ పెరిగిపోతుందా లేదా. మీకు బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది కానీ అక్కడ ఏం పెరిగిపోవట్లే, నో ప్రాబ్లం. అలాగే మీకు ఏమీ లేదు కానీ అక్కడ పెరిగిపోతుంది, అలాంటప్పుడు మనం ఉన్న కొలెస్ట్రాల్ని ఇంకా తగ్గిస్తాం. సో ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: అంటే ఇప్పుడు ఈ మధ్య TMT కొలెస్ట్రాల్ టెస్ట్లు అని అంటున్నారు సార్, అంటే అవి దేనికి ఉపయోగపడుతున్నాయి?
2: అవి చాలా పాత టెస్టులు మేడం. కొలెస్ట్రాల్ అనేది మన గుండె రక్తనాళాల్లో ఫైనల్లీ పెరిగిపోయేది కొలెస్ట్రాలే, కాకపోతే అది ఎక్కువ ఉండడం అవసరం లేదు. షుగర్ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్నా పెరిగిపోతుంది, స్మోకింగ్ చేసే వాళ్ళకి తక్కువ ఉన్నా పెరిగిపోతుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ మూలాన రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి అది తక్కువ ఉన్నా సరే పెరిగిపోతుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ వేరే ప్రమాదకరమైన అంశాలు బీపీను, షుగరు, బరువు ఎక్కువ ఉండటం ఇవన్నీ ఉన్నాయా చూసుకోవాలి. ఇది కాకుండా ట్రెడ్మిల్ అనేది స్ట్రెస్ టెస్ట్. అంటే మనం బాగా పరిగెత్తించినప్పుడు హార్ట్ కూడా ఎక్కువ బ్లడ్ కావాలి, అలాంటప్పుడు దానికి సప్లై చేసే గుండె రక్తనాళాలు కుంచుకుపోవటం అంటే నేరో అయినాయి అనుకోండి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ మూలాన, ఈ ట్రెడ్మిల్లో ECG తేడాలు వస్తాయి. కాకపోతే దీనిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి 3 రక్తనాళాలు ఉంటాయి, 2 of 80 నేరో అయితే తప్ప ఇది పాజిటివ్ రాదు. కానీ హార్ట్ అటాక్స్ మీకు 50-60% నేరోయింగ్ మీద కూడా బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ రావచ్చు. సో చాలామందికి ట్రెడ్మిల్ నార్మల్గా ఉండి కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. సో మెయిన్గా మనకు చూసుకోవాల్సింది అక్కడ గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా లేదా అనేది. అది కష్టం, అది మనకు అల్ట్రాసౌండ్లో దేనిలోనూ తెలియదు. కాబట్టి ఈ మధ్య ఇండైరెక్ట్గా ఈ CT కొరనరీ కాల్షియం స్కోర్ ద్వారా అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా లేదా అనేది తెలియటం తేలికైపోయింది.
1: కాబట్టి ఈ టెస్ట్ ప్రధానమైంది ఇప్పుడు.
2: అవును, చాలా ఇంపార్టెంట్ టెస్ట్.
1: రైట్ సార్.
3: నమస్తే అండి, నా పేరు రాజశేఖర్ అండి.
2: రాజశేఖర్ గారు నమస్తే అండి.
3: అది చిన్న క్వశ్చన్ ఏనండి, అయితే అంత బాగానే ఉంది. పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి 80 ఇయర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేటప్పటికీ నేను జనరల్గా అడుగుతున్నానండి, అంటే అతి ప్రసంగం అని కాకుండా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొంచెం తేడా ఉంటుంది కదా. అంటే గవర్నమెంట్ కమర్షియల్ అంటే నేను వాళ్ళు అంటున్నానని కదా, కమర్షియల్గా ఏదో ఒకటి చేసి ఇమీడియట్గా దాని వ్యాధిని తగ్గిస్తానికి ప్రయత్నిస్తారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంత వైద్యం ఉండదు అంటారు. ఈ రెండు

0: కంపారిజన్ చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మానిటర్లో హార్ట్ బీట్, పల్స్ రేటు, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది కొంచెం కాస్త తెలియజేయండి.
1: ఒకటండి, అంటే ట్రీట్మెంట్ విధానాలు అనేవి వేరు వేరుగా ఉంటాయి, ఉన్నటువంటి ప్రొవిజన్స్ని బట్టి, ఉన్న డాక్టర్స్ని బట్టి, ఉన్న అవకాశాలను బట్టి. అంటే అది ఒక డాక్టర్గా అది దాన్ని డివైడ్ చేయడం కష్టం. కానీ సార్, ఆయన అడిగిన మందులు
2: సార్ అడిగేది ఏంటంటే మానిటరింగ్. ఇప్పుడు చాలామంది పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని హార్ట్ రేట్ ఎంత ఉంది, సాచురేషన్ ఎంత ఉంది
1: చూస్తున్నారు సార్ కరోనా
2: తర్వాత. అలా సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు.
1: ఓకే,
2: ఎందుకంటే చాలామంది హార్ట్ దేహ పిక్యులర్ నోషన్స్ ఏంటంటే 50 కన్నా హార్ట్ రేట్ తక్కువ ఉండకూడదు, 100 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో అలా ఏమి ఉండదు, ఇట్స్ ఎ వైడ్ వేరియేషన్ కాబట్టి డోంట్ హ్యావ్ టు వర్రీ. అలాగే ఆక్సిజన్ సాచురేషన్ అనేది యూజువలీ తగ్గదు, అందరికీ నార్మల్గానే ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెజర్ చేయటం ఏంటంటే బ్లడ్ ప్రెషర్,
1: బీపీ.
2: అది సో దానికి మనం ఓన్ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుని ఇంట్లో 2000 రూపాయలకి ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవడానికి ఏముందండి, ఇంట్లో అందరూ చూసుకోవచ్చు. సో చూసుకుని అది షుగర్, కొలెస్ట్రాల్, ఈ బరువు ఎక్కువ ఉన్నావా లేదా, ఈ సింపుల్ థింగ్స్. ఇంకోటి ఏంటంటే యోగా మ్యాట్, అది ఉంచుకుని మనం దాని మీద పడుకున్నా కూర్చున్నా మెడిటేషన్ చేస్తే చాలా వ్యాధులు తగ్గిపోతాయి. సో సింపుల్, వ్యాధులు తగ్గించుకోవడం సింపుల్,
1: సింపుల్ తెచ్చుకోవడమే కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే సార్, శ్రోత.
2: హలో అండి.
3: సార్ నమస్తే. సార్
2: నమస్తే అండి.
3: నేను వరంగల్ నుంచి పాష అని మాట్లాడుతున్నాను సార్.
2: పాష గారు చెప్పండి
3: సార్. ఇప్పుడు మీరు ఒక ఇంత ముందు ఒక కష్టం ఒక
1: చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి ఫస్ట్.
3: టైం అయిపోతుంది. ఇప్పుడు నాళాలలో పేరుకుపోతుంది అన్నది కదా,
1: అంటే కొలెస్ట్రాల్ అండి, కొవ్వు పేరుకుంటుంది, పేరుకుంటే కష్టము, అదే సమస్య అన్నారు డాక్టర్ గారు.
3: కరెక్ట్, అది మనం 5 సంవత్సరాలు తెలుసుకోవచ్చు కదా, దాన్ని ఏమంటారు?
2: అటెస్నా, సిటీ, సిటీ కొరోనరీ కాల్షియం స్కోర్.
3: అంటే 5 ఇయర్స్ చేసుకోవాలి సరే.
2: ప్రతి 5 సంవత్సరాలు మీకు 40 సంవత్సరాల వయసు నుంచి ప్రతి 5 సంవత్సరాలు చేయించుకుంటా ఉంటే అది 0 రావాలి స్కోర్. సో 0 కన్నా ఎక్కువ వస్తా అంటే అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనేది ఇండైరెక్ట్ సూచన. అప్పుడు మీరు వేరే జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి మనకు మోటివేషన్ వస్తుంది, అప్పుడప్పుడు మందులు కూడా వాడాల్సి రావచ్చు.
3: మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్ అది టెస్ట్.
2: సిటీ కొరోనరీ, సిటీ సిఎసి గుర్తుంచుకోండి, సిటీ హార్ట్ కాల్షియం స్కోర్ అనండి, ఆయన అందరికీ తెలిసి.
1: కాబట్టి శ్రోతలు విన్నారు కదా, మరి ఈ హైపర్ టెన్షన్ లేదా బీపీ అనేది మరి మనకు ఎన్నో సమస్యలను తీసుకొచ్చేటువంటి ఒక లైఫ్ స్టైల్, అంటే జీవన విధానంలో వచ్చేటువంటి సమస్య. అంటే జబ్బు అని చెప్పొచ్చో లేదో మరి డాక్టర్ గారు
2: ఒప్పుకుంటారు,
1: జబ్బే. కాబట్టి లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా చేసుకుంటూ మనం గనక మన జీవన విధానాన్ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు మన అంటే ఏదైతే బీపీ, షుగర్ ఇలాంటి లెవెల్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండగలమో అప్పుడు ఆరోగ్యకరంగా ఉండగలం అంటున్నారు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.
2: నమస్తే మేడం, థ్యాంక్ యూ.
4: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
6: మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.
7: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
8: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
7: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
9: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
6: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు దాటింది. ఇప్పుడు ముంబై వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా రాబోయే చందమామ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వేటూరి గీత రచన సంగీతం మణిశర్మ.

తరువాత పాట రాజకుమారుడు. ఈ చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్ చిత్ర పాడిన పాట. శుద్ధాల అశోక్ తేజ గీత రచన, సంగీతం మణిశర్మ.

బాలు ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రేయ పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం మణిశర్మ.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి.
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఆజాద్. ఈ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం మణిశర్మ.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట నువ్వే నువ్వే. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం కోటి

తర్వాత పాట నా ఆటోగ్రాఫ్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవర్ధిని, పూర్ణిమ పాడిన పాట. చంద్రబోస్ గీత రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
3: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
2: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
3: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
2: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
3: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
2: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
3: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
2: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 91 642.
4: కార్యక్రమంలో తర్వాత పాట భరత్ అనే నేను ఈ చిత్రం కోసం యాజిన్ నైజర్ రీటా పాడిన పాట. రామజోగేశాస్త్రి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై రిటైర్డ్ ఆకాశవాణి డీజీ శ్రీ ఎన్ వేణుదరెడ్డి గారి అభిప్రాయం వింటారు.
1: తొంభైవ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆకాశవాణి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్ర అనంతరం భారతదేశం సమాజ నిర్మాణానికి, ప్రజల్లో ఆధునిక భావాల పెంపొందించడానికి ఆకాశవాణి చేసిన కృషి ఎంతో గణనీయం. మొదటి 50 సంవత్సరాలు దాదాపు మీడియా రంగంలో ఆకాశవాణి ఏకాధిపత్యాన్ని సాగించింది. ఇతర ఏ మీడియా చేరలేని అంత విస్తృతి ఆకాశవాణికి ఉండేది. అదే సమయంలో ఎంతో విశ్వసనీయతను కూడా అది కూడగట్టుకుంది. ఏ ప్రతి రంగంలో, వ్యవసాయ రంగం తీసుకుంటే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని ప్రచారం చేయడానికి ఆకాశవాణి చేసిన కృషి ఎనలేనిది. అలాగే శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో పెంపొందించి, మూఢనమ్మకాలను తొలగించి, కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు ఆకాశవాణి ఎంతో కృషి చేసింది. అలాగే శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాలను రెండింటినీ ప్రేక్షకుల్లో వాటిని బాగా ప్రచారం చేసి, వాటి పట్ల, అలాగే సాహిత్యం పట్ల వారికి అభిరుచిని కలిగించేందుకు ఆకాశవాణి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఎంతోమంది గొప్ప శాస్త్రీయ సంగీత లలిత కళాకారుల్ని ప్రోత్సహించింది, పోషించింది. అలాగే ప్రతి వర్గం, బాలలైతేనేమి, కార్మికులైతే

0: వ్యవసాయదారులైతేనేమి, మహిళలు వీరందరికీ అందరి మనోవికాసానికి ఆహ్లాదకరమైన సంగీతాన్ని సినిమా పాటల్ని ఇస్తూ వారికి ఎంతో తోడ్పడింది. ఇప్పుడు మన మీడియా రంగం ఎంతో మారిపోయింది, అయినా ఆకాశవాణి తన వంతు బాధ్యతని ఎంతో శ్రద్ధగా కమిట్మెంట్తో చేస్తుంది. ఈ సందర్భంగా ఆకాశవాణి ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శక్తి, ఈ చిత్రం కోసం జావీద్ అలీ సుచిత్ర పాడిన పాట, రామజోగేశ్ శాస్త్రి గీతరచన, సంగీతం మణిశర్మ.

తర్వాత పాట తులసి. ఈ చిత్రం కోసం వేణు సునీత పాడిన పాట, చంద్రబోస్ గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

గజిని ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, బేటూరి గీత రచన, సంగీతం హరీష్ జయరాజ్.

0: మీరు విన్న ఈ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎడ్రపాటి మాధవీలత. ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గవర్నర్ వీడియో సందేశాన్ని లోక్ భవన్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో డాలర్, పెట్రో డాలర్ల వినియోగాన్ని తగ్గిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. దేశ కరెన్సీ విలువను కాపాడడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తాను తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే వాహనాల వినియోగాన్ని తగ్గించానని పేర్కొన్న శివప్రతాప్ శుక్లా ప్రధాని పిలుపు మేరకు వాహనాల వినియోగాన్ని మరో 50% వరకు తగ్గించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు అధికారులకు సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు గవర్నర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇప్పటివరకు 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గడిచిన 2.5 సంవత్సరాల్లో దేశంలో అత్యధికంగా వరి పండించిన, కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నల్గొండ జిల్లా చెట్ల చిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రబీ ధాన్యం కొనుగోలుకు రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రానున్న 2-3 రోజుల్లో మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీపై ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందన్నారు. 100 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తోందన్నారు. ఈసారి 125,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచినట్టు మంత్రి చెప్పారు. 35 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. సింగరేణిలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించడంతో

సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు, ఓవర్ బర్డెన్ను గని క్వారీ నుండి ఉపరితలానికి రవాణా చేయడానికి 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను వినియోగిస్తుంది. సింగరేణిలో గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటి వరకు కేవలం పురుషులు మాత్రమే ఈ భారీ డంపర్లను నడుపుతూ వస్తున్నారు. అయితే మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వారి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించుకోవాలని రాష్ట ప్రభుత్వం సింగరేణిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకున్న మహిళలకు శిక్షణనిచ్చింది. వారిలో శిక్షణ పూర్తి చేసుకున్న 13 మంది మహిళా ఉద్యోగులు తాము డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని కంపెనీకి తెలియజేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు భారత్ ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ, జయశంకర్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయ సాంకేతికతలు, ప్రెసిషన్ ఫార్మింగ్, నవకల్పనలు, స్థిరమైన వ్యవసాయ విధానాల్లో భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ, విద్యా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులు, రైతుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 21-22 తేదీల్లో జరగనున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లను రేపటి నుంచి మీసేవ వాట్సాప్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. మీసేవ అధికారిక వాట్సాప్ నెంబర్ 8096958096 హాయ్ అని మెసేజ్ పంపించడం ద్వారా ఆప్షన్లు నమోదు చేసి హాల్ టికెట్ రిసీవ్ చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరం భీం భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 508 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు. 10వ తరగతిలో 214 మంది, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 165 మంది, మొదటి సంవత్సరంలో 129 మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ, పేద, వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సాధించిన ఈ విజయం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు 10 సూచనలతో కూడిన కరపత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. స్వదేశీ వినియోగం, ఇంధన పొదుపు, దేశీయ పెట్టుబడులు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని పేర్కొన్నారు. ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి సప్త సూత్రాలపై విశ్లేషణ చేస్తూ, సామాన్య పౌరులు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వివరించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా ఎల్లుండి నుండి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్ 8న చేపట్టే చేప ప్ర

ప్రసాదం పంపిణీకి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీ జ్ఞానం సమయ బృందం ఆలపించిన తోటి బుర్ర కథ వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ ఈ అంశంపై మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త కులిమాటి పంకజ్ మోహన్. అనంతరం మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం జోగయ్యపల్లి గ్రామ రైతు కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులిమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లై ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం మరియు రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ఆపాత మధురాలు వింటారు.

ఇక రేపు 15/5/2026 శుక్రవారం ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో మానసిక సమస్యలకు పరిష్కారం ఈ అంశంపై డాక్టర్ వైనాల కళ్యాణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ, 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 5:00 చిత్రసీమ, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ దండు అబ్బసాయిలు బృందం ఆలపించు చెక్క భజన మరియు శ్రీ ఎరుకల వెంకట నర్సు బృందం ఆలపించిన పొంబల కథ వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ ఎయిట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ఆపాద మధురాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు సమాచార దర్శిని వింటారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ముఖాన మొటిమల
7: సైబాల్,
6: గజ్జా బొబ్బలా
7: సైబాల్,
6: నడుగుల కామరా
7: సైబాల్,
6: బురద పుల్లా
7: సైబాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
9: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
10: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
3: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
2: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
3: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
2: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
3: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
2: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
3: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
2: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: आदत की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: समाचार दर्शन विन्नारु, ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ జ్ఞానం సమ్మయ్య బృందం ఆలపించిన తోటి బుర్ర కథ వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణినే సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.

0: అన్న ఖులాసా దేవులు.
1: అవును.
0: ఆ తర్వాత ఏమిటంటే సత్యాలోకము ఎందున
1: అవును
0: బ్రహ్మ యజ్ఞం చేసిండు రా 33 ఓట్ల దేవతలు
1: అవును
0: 26 ఓట్ల సురలుగా చేరవచ్చిండు
1: అవును
0: ఆ యజ్ఞంలో కానీ శబ్దంగా ఉండాలని అందరికి ఆహ్వానం ఇచ్చిండు
1: అవును
0: ఆ తర్వాత నిలిచి ఉన్న యజ్ఞం ఎందున
1: అవును
0: గంగా మహాదేవి వచ్చింది
1: అవును
0: ఆ తర్వాత నిలిచి ఉన్నటువంటి చిత్రరథుడని గంధర్వుడు
1: అవును
0: ఆ గంధర్వుడు చిత్రరథుడని గంధర్వుని ప్రేమించిన గంగకు శాపం ఇచ్చిండు ఆ గంగా ఇక ఆకాశంలో తిరుగుతున్నది
1: అవును
0: చిత్రరథునికి ఏమై శాపం ఇచ్చిండు పోయి నీవు ఆ గంగనే పెళ్లి చేసుకోమ్మని
1: అవును
0: ఆ చిత్రరథునికి శాపం ఇచ్చిండు
1: అవును
0: అతను తిరుగుండు.

నాయక 10 నెలల నిండినయి. అవును నాయక ఎప్పుడు బాలు పుట్టిండో మంత్రులు సేమంత రాజులు ఆచార వచ్చి చంతన్ మహారాజు అని యొక్క పేరు పెట్టిండు. అవును నాయక చంతన్ మహారాజు విద్యలు నేర్చుకున్నాడు.

శాస్త్రం గురు నేర్చుకున్నాడు నాయక శంతన్మహారాజు. ఎప్పుడైతే ఇక పెరిగి పెద్దవాడైందో తండ్రి యొక్క శంతన్మహారాజునకు పట్టాభిషేకం కట్టిండు. ఆ పట్టాభిషిక్తం చేసి ఆ యొక్క ప్రదీపుడు రేఖనేటువంటి స్త్రీ వాళ్ళు తపోవనానికి వెళ్ళిపోయిండు. ఆ తపోవనానికి ఎప్పుడు వెళ్ళిపోయిండు. ఆ తర్వాత గంగా గగనంబులో తిరుగుతున్నది ఆ గండా కార్యం ఎవరున్నాం రచిత్నా మారుతీరా.

భక్తులు పిలిచింది. నాథా ఆ వశిష్ఠామూర్తి దగ్గర ఉన్నటువంటి రామధేనువ పాలును పిండి నాకు ఉపయోగం ఉన్నది. ఆయన అమ్మా అన్నతో చెప్తానన్నాడు. మా యొక్క పెద్దవాళ్ళతో చెప్పిన ఆయన తమ్ముడు మన మహాలు తపత్తునకు పోయిన తర్వాత

ఆ చక్కగా యొక్క భార్యను చేసిండు. వాళ్ళిద్దరు ఎక్కడ తపోవనంలో ఉన్నారు. అయినాయిక ఆ గోవును ఎనమండూరు ఒక బంధించిండు. అందరు తోక పట్టిండు. అందరు ఒక కొమ్ములు పట్టిండు. అయ్యా పాలు పిండుతుండగా కామధేనువ అమ్మాయి.

నిలువలో భారింతున్నారని అవునాశిష్ణామారుచీ మహాకోపద్వీపమున రాయను మల్ల మాయము చేసి బంగారు డబ్బులో పెట్టుకుని అవును ఎన్ను చుట్టుకోని వచ్చారికే ఎన్నూరు ఎన్ను చిక్కులు నిలబడ్డారు. అయ్యా ఇది ఏమి పని చేసిండు అవును మీరు శిష్యులాయక గురు ద్రోహిలైపోదు అన్నాడు. అయ్యా గడగడగడుతున్నారు మీకు ఇప్పుడు శాపమిస్తాను ఎక్కడ నిన్న తచ్చి మల్ల పుట్టను అని చెప్పిండు. అందులో చిన్నవాడు ప్రభాసుడే ఉన్నాడు ప్రభు నేను ఆ విధంగా రాను ఇక మల్ల పుట్టినా కూడా ప్రపంచమెల్ల సూచి వస్తానన్నాడు. ఓ ప్రపంచమెల్ల సూచి వస్తే ఇప్పుడే నీ భార్య గర్భాసురాలయ్యున్నామె తృప్తి తీర పాలు దొంగ నుంచిన నీవు మళ్ళా జన్మ వెత్తితే భార్యహీన

లోకములోన గంగా శాపం అనుభవిస్తున్నా. ఆ గంగకు ఏ నమండూరు కష్ట వదలగలిచిందు. తల్లి నీవెవ్వరని కోరిను నేను గంధర్వాత్రిని కాబట్టి నాకు శాపం వచ్చింది.

విన్నందుకు వాళ్ళందరినీ పరాభవించిందని అనుకోని నాకు ఈ శాపం ఇచ్చిందయ్యాన్ని. అమ్మా, నీ ఎవరిని పెళ్లి చేసుకున్నా గాని మేము నీ గర్భములో పుడతామన్నారు. పర్వాలేదు పుట్టండన్నది, పుడతము గాని పుట్టడమే ఆ గంగలో వేసే వరం ఇవ్వన్నారు. గంగలో ఇక చేస్తానని ఒప్పుకున్నది. ఆ నిలచి ఉన్నటువంటి గంగామాదేవి మల్ల మహారణ్యములో నా పారే గంగా ఒడ్డున కన్నిశాల కట్టుకొని చూస్తున్నది. గంగలో ఇక సంతన్ మహారాజు.

నీత కలి రూపు రేఖలు వచ్చినా నా మనస్సు ఆనందమవుతున్నది. నిన్నే పెళ్లి చేసుకుంటా నీతో నిమర్తన చేస్తున్నాడు. అయ్యా నేను గంధర్వాత్రి, నా పేరు గంగా మహాదేవి, నన్ను పెళ్లి చేసుకుంటే చూడు నేను ఇష్టం వచ్చిన పని చేస్తాను. ఇది ఏమిటని అడ్డం చేరవచ్చిన ఇంటిలో నేనుండను. సంసార సాగరం గడపను, నా లోకం నేను వెళ్ళిపోతున్నది. పర్వాలేదని గంగను ప్రేమించి ఆ గంగను రథంపై గుర్తుపెట్టుకుని ఆ యొక్క కృష్ణాపురం చేరవచ్చిండు. ఆ కృష్ణాపురంలోన మంత్రులు, సేనాధిపతులు, బ్రాహ్మణులు, 56 రాజులు గంగామాదేవికి చింతను మహారాజుకు వైభవంగా పెళ్లి చేసిండు. ఆనాడు అభయం ఇచ్చినటువంటి కష్టావతుల ఎందు వచ్చి గంగ గర్భములో కమలి కమలిచిండు. 10 నెలలు నిండి, 10 నెలలు నిండిన తర్వాత బాలు ఎప్పుడు కలిగిండో బాలు.

కూడా కొన్ని కొన్ని రోజుల వరకు మళ్ళా రెండో గర్భం దాల్చింది, రెండో బాలు లింగలేసింది. ఈ విధంబున ఏడుగురి బాలు చేయలేదు.

అధిపతు కాకులుగా ఉన్నారు. మహారాజా ఈ విధంగా ఇక గంగలో వేస్తున్నది, నీకు భార్యగా అదతి బ్రహ్మ రాక్షసి, అయినా ఈ యొక్క బాలు నిన్న కాపాడుకోవాలని ఆ యొక్క శంతన్ మహారాజు అమ్మా నీకు ఏక వందనాలు. నీ నానాడు అభయం ఇచ్చిన గాని ఈ ఏడుగురు కొడుకులుంటే నాకు సద్ధారుకులై ఉండు. చేయతా ధర్మము కాదన్నాడు. నువ్వు అభయమిచ్చి మళ్ళీ అడ్డం వస్తున్నావని

ఆమె కూడా సింగలంకింది. ఆ యొక్క మాయమైక వెళ్ళిపోయింది. బాలుడు నీటి ఎడల మీద కొట్టుకు వస్తుండగాలో చింది కారేవుకు దుర్వాసుడనే మహాముని ఆ యొక్క గంగ స్నానం చేస్తుండగా

పెట్టవలసింది. అవును మారుతీకాం ఆ యాభై ఆరు కామునులు కాసురాము పదిమూడు ఓట్ల దేవతలు సత్యాలోకములో తపస్సు చేస్తుండగా గంగా గర్వించి చిత్రరథుని ప్రేమించినందువల్ల ఆ చిత్రరథుడే సంతనుడై పుట్టిండు. గంగా మారి అతనికి భార్య అయింది. ఆ అష్టవసులను ఇక ఊడగొట్టుకున్నది నిలచి ఉన్నటువంటి అష్టవసులో చిన్నవాడు ప్రభాదుడు కదా దూర్వాసుడు గాంధేయుడు.

ఎత్త దొరుకుతున్నది. ఏ చెమ్మ తగ్గిన కుమారుడు తల్లి వేణుగను చంపిండు అయ్యా ఇక ఆ చంపడం వల్ల కొత్త వీర్యార్జునుడు పశువు నడిగిండు ఆ గోవు నడిగి నాయక పగవల్ల చంపిండు అయితే రాజుల వంశమే ఉండకూడదని

కదా పుత్రుడు ఎట్లాగా లింగడన్నాడు అంటే మొదటి సంగతి చెప్పిండు. మొదటి సంగతిని ఎప్పుడు చెప్పిండో పర్వాలేదు అయ్యా విద్య చెప్పు నా దగ్గరున్న కామధేను నీకు దత్తమిస్తానన్నాడు పర్వాలేదని విద్య చెప్పిండు. నాయక ఉగ్రు ఉపంగున తిరుగుతున్నాడు అయ్యా ఉగ్రుడ నీ పేరు పెట్టిండు విద్యలు శాస్త్రంబులు అన్నిటిలో ఇక నిపుణుడయిండు నా యొక్క కామధేనువును పరశురామునికిచ్చి ఆ పరశురామునికి నమస్కారములు చేసిండు ఆ యొక్క గురువు పరశురామునికి దండం పెట్టి అలా యొక్క దూర్వాసుడు ఉండేటువంటి మునులాశ్రమం చేరిండు మునులాశ్రమంలో చేరిన అతనికి తండ్రి తల్లి తెలియదు కాబట్టి నాన్న నేను వేటకు పోతానన్నాడు ఆ యొక్క గాంగేయుడు.

అంటున్నావు నీ యొక్క ముని బాలు నీ కాబట్టి భారత భూమి చక్రవర్తి అమ్మా.

ಎಂಟನೇ ಪಂಗೋಲಿ ఎప్పుడైతే పోగొట్టిండో బంగారథం ముఖం ముక్కలుగా ఎరిగిపోయింది. ఇప్పుడో ఇక గంగామాదేవి ఆకాశం నుంచి ఇక వచ్చి ప్రత్యక్షం ఇచ్చింది. మునులందరిగా చూచిండు అయినా ఇంక యుద్ధం చాలు. నిన్ను కన్నా తల్లిని నేను, నిన్ను కన్నా తండ్రి అతనే, శంతన్మహారాజని పేరు చెప్పిండు. అయినా శంతనుండు ఒక రథం ఇచ్చి నాలైంది. వెంటనే ఇక మునులకు దండం పెట్టిండు. నాయనాయని గంగేయుణ్ణి ఎత్తుకున్నాడు. ఎత్తుకొని చక్కగా అష్ణాపురం చేరిండు. అష్ణాపుర జనులు బ్రాహ్మణులు రాజులు రాజయోధులు మహారాజా యొక్క బాలుడెవరు అయినా బాలుడు అయినా నిలిచి ఉన్నటువంటి నా కుమారుని చెప్పిండు. అందుకోసం 4 సంవత్సరాల అయ్యుడు వచ్చింది. ఆ తర్వాత ఆ రాజ్యపాలు ఎత్తుండగా శంతనుడే అన్నాడు, మళ్ళీ వేటకు పోతానన్నాడు. ఆ వేట సమయ కాలువలో వెళ్ళి నాయక పరాశరామాము మచ్చగందిని కలిసిండు. ఆ యొక్క వ్యాతులు పుట్టిండు. ఆయన నా గతి ఏమి అమ్మా నానా పోయినట్టు నేను పోతానన్నాడు. ఆ వ్యాతులు ఎక్కడికి వెళ్ళిండు. తర్వాత ఆ యొక్క శంతన్ మహారాజు వస్తే మచ్చగంది

0: ఉండేది. పలవరాలు పట్టణంలో అమ్మా నన్ను పెళ్లి ఎత్తుకుంటావో వస్తావో అని అడిగిండు. ఆయన మా తండ్రి ఉన్నాడు, మా తల్లిదండ్రులు అడిగితే తండ్రి వస్తా లేకపోతే లేదండి.
1: అవునయ్యా,
0: ఆయన దాసరాజుల పట్టణం పోయిండు. ఆ దాసరాజుల పట్టణం పోయిన తర్వాత పోయి అడిగితే రాజాని కొత్త కొడుకున్నాడు. ఆ కొడుకు ఒక రాజ్యాధికారం అవుతుంది, మా బిడ్డని ఇస్తాం గాని మా బిడ్డ కలిగిన కొడుకులకే రాజ్య పట్టాభిషేకం కట్టాలన్నాడు. మళ్ళా వచ్చిండు ఆ యొక్క కుమారునికి చెప్పకుంటా.

రాజ్యాధికారమైతది. మా బిడ్డని ఇస్తాం గాని మా బిడ్డ కలిగిన కొడుకులకే రాజ్య పట్టాభిషేకం గట్ట అన్నాడు. మళ్ళా వచ్చిండు ఆ యొక్క కుమారుని చెప్పకుంటా.

ఇదే అయ్యా మీ తండ్రి యొక్క మనస్సు వేదంలో ఉన్నాడు. ఆ యొక్క తండ్రి దగ్గర పోతే అయినా మీకు పుట్టిన కుమారులకు రాజభట్టాలు జయం కట్టాలని వాళ్ళడే పిండు. నేను నీతో చెప్పలేక బాధపడుతున్నాను. ఆయన నీ మనసు యొక్క విరక్తి చేసిన కుమారుడు ఎందుకు పర్వాలేదు పదార్థమన్నాడో రాజులు రాజయోధులందరూ కలిసి గంగా ఒడ్డు వెళ్ళిండు. ఆ గంగా ఒడ్డు నా యొక్క మచ్చగా ఎంతలు దాటించింది. రాజులందరూ సభాస్థాయి కూర్చున్నారు. 76 రాజులు ఉండగా మా తండ్రికి నీ కూతుర్ని అన్నాడు. ఇదే మా బిడ్డని ఇస్తాము గాని కలిగిన కొడుకులకు రాజ్యం పట్టాభిషేకం కట్టాలే. పిల్లనిస్తాం మా బిడ్డని ఏమన్నాడు. ఏమయ్యా గాంగేయా రేపు నువ్వు పెళ్లి చేసుకోవా, నీకు కొడుకులు బిడ్డలు పుట్టరా, మరి వాళ్ళ కట్ట రాజ్యం అన్నాడు. అంటే ఆ గాంగేయుడే ఉన్నాడే నేను భార్య చేసుకోను, ఒక స్త్రీని పెళ్లి చేసుకోను.

0: రాజవాణి విష్ణాయ పేరు పెట్టింది.
1: అవును.
0: ఆ తర్వాత వైభవంగా ఇక పెళ్లి పందిరి వేతి.
1: అవును.
0: 56 రాజులు వచ్చి.
1: అవును.
0: ఆ రాజులతో సైతంగా బహుమతులు పొందు. ఆ యొక్క పెళ్లి చేసుకున్న తర్వాత.
1: అవును.
0: ఇచ్చి ఉన్నటువంటి సంతన్మహారాజు కాపురం వచ్చాడు. యథావిధంగా ఇక రాజ్యం వెళ్తున్నాడు.
1: అవును.
0: ఆ యొక్క మత్స్యగంధి కాపురం చేస్తుండగా.
1: అవును.
0: మత్స్యగంధి 3 సంవత్సరాల వరకు గర్భవతురాలైంది.
1: అవును.
0: ఆ 10 నెలలు నిండినయి ఆమె గర్భములై.

0: చిత్రాయని పేరు పెట్టిను.
1: అవును
0: తర్వాత నిలిచి ఉన్నటువంటి అవును చంతన్ మహారాజుకు
1: అవును
0: నా నూరే లోకనిందినయి
1: అవును
0: మారాయని మా యొక్క పెద్ద కొడుకు తీసుకుంది పెట్టిండు.
1: అవును
0: ఆనాడిచ్చిన శబ్దం ఇచ్చిన వా మరిచిపోయినా వాళ్ళని చెప్తుందో
1: అవునా
0: పర్వాలేదు. ఒక భీష్మ ఇద్దరు చిన్న పిల్లలను
1: అవును
0: కుమారుల విధంగా తాదాలే
1: అవునా
0: పర్వాలేదని

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ జ్ఞానం సమ్మయ్య బృందం ఆలపించిన తోటి బుర్ర కథ విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: ఇంతటితో జనపద సంగీత కార్యక్రమం సమాప్తం.

0: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లోని ఏవియానిక్స్ డివిజన్ 2026-27 సంవత్సరానికి గాను ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 205 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆటోమొబైల్, కెమికల్, మెటలర్జీ, సేఫ్టీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 205 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎన్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలు May 28, 29, జూన్ 1 తేదీల్లో నిర్వహించబడతాయి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్ నుంచి ఫారెక్స్ ఆపరేషన్ సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో కనీసం 2 పని అనుభవం ఉండాలి, లేదా ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయసు April 30, 2026 నాటికి 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 2, 2026. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ SBI.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. హైదరాబాద్ హబ్సిగూడలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ అయిన CSIR సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ CCMB వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగా 23 టెక్నీషియన్ ఖాళీలను, 1 డ్రైవర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు May 26, 2026 నాటికి 27 నుండి 28 మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ CCMB.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 26, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 123 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 65% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి, ఎంపికైన వారు సొంతంగా ద్విచక్ర వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అభ్యర్థుల వయసు 25 నుండి 30 మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం స్త్రీనిధి వెబ్సైట్ www.sreenidhi.telangana.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 29, 2026. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
0: ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరి కాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్ యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ హర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడి ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీని

స్పందించిన ఎడప్పాడి బళనస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పిజి సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పిజి కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పిఎన్జి కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పిజి బుకింగులు రాగా, వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామస్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, వరి క్వింటాలకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు

0: ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ ఈ అంశంపై మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పుల్మాటి పంకజ్ మోహన్.
6: దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలియచేయడానికి మామునూరు పశు వైద్య కళాశాల వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ విభాగ అధిపతి మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ బి అంబిక గారు.
7: నమస్తే సార్.
6: ప్రధానంగా మరి పుట్టిన దూడల సంరక్షణ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు.
7: ముఖ్యంగా దూడలు, అప్పుడే పుట్టిన దూడలు అంటే నేటి దూడలే రేపటి పాలిచ్చే పశువులు, ఆవులు. సో వీటి ఆరోగ్యం పరిరక్షించినట్లయితే భవిష్యత్తులో మంచి ఉత్పాదకత కలిగినటువంటి బర్రెలు మరియు ఆవులను పొందవచ్చు. ఇది రైతుకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలలో మరణశాతం, ముఖ్యంగా దూడలలో మరణశాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు అంటే పుట్టిన చిన్నపిల్లలలో, మామూలుగా మన మనుషుల్లో కూడా చిన్నపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే వాళ్లకు శరీర ఉష్ణోగ్రత సమతుల్యత కేంద్రం అనేది సరిగా డెవలప్ అయి ఉండదు. అందుకని అప్పుడే పుట్టిన వాటిని చాలా వెచ్చగా ఉంచాలి, వెచ్చని ప్రదేశంలో ఉంచాలి, తల్లి దగ్గరే ఉంచాలి. అలాగే దాని చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది. ఇవి తొందరగా రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువలన దూడల యొక్క ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది.
6: దూడలు పుట్టిన వెంటనే చేయవలసిన సంరక్షణ గురించి తెలియజేస్తారా?
7: దూడలు పుట్టిన వెంటనే ముఖ్యంగా శ్వాసనాళాలను మనం పరిశుభ్రం చేయాల్సి వస్తుంది. శ్వాస సరిగా అందుతుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ శ్వాస అందట్లేదు, అది తీసుకోవట్లేదు అంటే దూడను తలకిందులుగా వేలాడదీసినట్లు తీసి దాన్ని ఒకసారి అలా కొట్టాలి. సో దట్ అది యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది. అలాగే ఒకవేళ ముక్కు రంధ్రాలు మూసుకున్నట్లుగా ఉన్నట్లయితే వాటిని క్లీన్ చేయవలసి, పరిశుభ్రం చేయవలసి ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఒక చిన్న పొడిగుడ్డతో ముక్కును మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలాగే శరీరం అంతా కూడా మంచి శుభ్రమైన గుడ్డతో తుడిచి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నట్లు చలి నుంచి రక్షించాల్సి ఉంటుంది. ఒకవేళ దూడలు చలికాలంలో పుట్టినట్లయితే చలి నుంచి సంరక్షణ చాలా అవసరం. అవి ఎప్పుడూ వెచ్చగా ఉండేలాగానే చూసుకోవాలి. అలాగే

0: నాభి శుభ్రపరచడం ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. పుట్టిన వెంటనే మనం బొడ్డును కత్తిరిస్తాము. సో ఆ కత్తిరించే కత్తెర కానీ అది కత్తిరించే ప్లేస్ కానీ చాలా పరిశుభ్రంగా ఉండాలి. బొడ్డు కత్తిరించిన వెంటనే కూడా 7% టింక్చర్ అయోడిన్తో దాన్ని గనక మనం క్లీన్ చేసినట్లయితే బయట ఉండే ఇన్ఫెక్షన్స్, అంటే అవి కింద నేల మీద ఉంటాయి కాబట్టి నేల మీద ఉండేటువంటి కారకాలు ఏవైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లోపలికి వెళ్లకుండా నివారించవచ్చు. ఒకవేళ మనం ఇట్లా బొడ్డు కత్తిరించేటప్పుడు పరిశుభ్రత పాటించకపోతే ఏవైతే వ్యాధి కారకాలు ఎన్విరాన్మెంట్లో నేలపైన ఉంటాయో అవి ఆ బొడ్డు ద్వారా లోపలికి చేరి బొడ్డు వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. బొడ్డు వాపు ఏంటంటే చీమ్ పట్టడము, గడ్డలా కావడము, దాంతో నొప్పితోని దూడ తినక చనిపోవడం కూడా చూస్తూ ఉంటాము. అదొక్కటే కాదు, అలా బొడ్డు ద్వారా వెళ్ళినటువంటి ఈ వ్యాధి కారకాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడి నుంచి రక్త ప్రసరణలోకి చేరి సెప్టిసీమియా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా తర్వాత ఒకవేళ దానికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటే గనక ఈ కారకాలు కొన్ని ప్లేస్లో నిక్షిప్తం అవుతాయి, ముఖ్యంగా కీళ్లలో నిక్షిప్తం అయిపోయి అన్ని కీళ్లు కూడా వాపు రావడము, నొప్పితో దూడ నడవలేకపోవడము అటువంటివి చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఒక చిన్న చర్య, పుట్టిన వెంటనే బొడ్డు కట్ చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండడం వల్ల వచ్చే లాభాలు ఎన్నుంటాయో అది చేయకపోవడం వల్ల చివరకు మనం దూడను పొగట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
1: అంటే కాబట్టి రైతులందరూ కూడా దూడ పుట్టిన వెంటనే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అయోడిన్తో శుభ్రం చేయాలంటారు.
0: అంతే,
1: దానివల్ల దూడ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి,
0: వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు.
1: దూడ పుట్టినాక మరి ముర్రుపాల విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు ముర్రుపాలను దూడకు అందించాలి?
0: తల్లి పశువు ఈనిన వెంటనే వచ్చే పాలను మనం ఫస్ట్ 3 రోజులు వచ్చే పాలను ముర్రుపాలు అంటాం, జున్ను పాలు అంటాము. సో ఈ పాలు మనం ముఖ్యంగా రైతులలో ఒక అపోహ ఏంటంటే ఆ పాలు తాగితే అజీర్తి వచ్చేసి వేరే రోగాలు వస్తాయన్న అపోహ ఉంటుంది. సో రైతులు ఆ అపోహను తీసేయాలి. ముర్రు పాలలో రోగ నిరోధక శక్తి కలిగించేటటువంటి ప్రోటీన్లు ఉంటాయి, ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. అందుకని ముర్రు పాలను తప్పనిసరిగా పుట్టిన దూడలకు మొదటి 1.5 గంట నుంచి గంట లోపల తాగించాల్సి ఉంటుంది. అలాగే 12 గంటల లోపల 10% అంటే 10% ఆఫ్ ద బాడీ వెయిట్ ఆఫ్ ద దూడ ప్రకారము తాగించాల్సి ఉంటుంది. సపోజ్ 20 కిలోలు ఉందనుకోండి పుట్టిన దూడ, 2 లీటర్లు తాగించవలసి ఉంటుంది ఫస్ట్ 12 గంటల లోపల. సో అలాగే 24 గంటల తర్వాత ఇంకొకసారి తాగించవలసి ఉంటుంది. అలా 3 రోజులు, మొదటి 3 రోజులు కూడా తాగించవలసి ఉంటుంది. ఫస్ట్ 24 అంటే ఫస్ట్ రోజు 2 సార్లు తాగించవలసి ఉంటుంది, తర్వాత 2nd రోజు, 3rd రోజు, రోజులో 2-3 సార్లు. ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో 10% ఆఫ్ ద బాడీ వెయిట్, 20 కేజీలకి 2 లీటర్లు అలా చేసుకుని ఆ 2 లీటర్లు రోజులో 3 సార్లు తాగించవలసి ఉంటుంది. అంటే పొద్దున, మధ్యాహ్నము, రాత్రి అలా తాగించవలసి ఉంటుంది. ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే, అంటే అనాథ దూడ అయి ఉంటే గనక మిల్క్ రిప్లేసర్స్ అంటే వేరే తల్లి పాలని తాగించడము ముర్రు పాలు, లేదు అంటే కాఫ్ మిల్క్ ఉంటుంది, సో రిప్లేసర్స్ అంటారు వాటిని, దాన్ని కూడా తాగించవచ్చు.
1: ముర్రుపాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు,
0: కంపల్సరీగా తీసుకోవాలి. ముర్రుపాలు చాలా శుభ్రంగా తీసేసి తాగించవలసి ఉంటుంది. ఒకవేళ వేరే వాటికి తాగించాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మనం 1-2 రోజుల వరకు తాగించవచ్చు, కానీ తాగించే ముందు కొంచెం గోరువెచ్చగా చేసి తాగించవలసి ఉంటుంది. ఈ ముర్రుపాలని 6 నెలల వరకు కూడా డీప్ ఫ్రీజర్లో మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు, డీప్లో పెట్టేసి అవసరం ఉన్నప్పుడు దాన్ని శరీర ఉష్ణోగ్రత వరకు దాన్ని వేడి చేసి కొంచెం గోరువెచ్చగా వచ్చేలాగా చేసేసి మనం తాగించవచ్చు,
1: దూడలకు తాగేవచ్చు,
0: తాగేయచ్చు.
1: అంటే 6 మంత్స్ కూడా ఉంచుకోవచ్చు వాటిని.
0: ఉంచుకోవచ్చు.
1: మరి రైతులు ఎలాంటి ఆహారాన్ని అందించాలి దూడలకు, మరి వాటి నిర్వహణ ఎట్లా చేయాలి?
0: మొదటి 3 నెలలు, 3 నెలల వయసులో ఏంటంటే పాలు సరిపడా ఇవ్వాలి, అప్పుడే దాని ఎదుగుదల కరెక్ట్గా ఉంటుంది. అలాగని అధిక పాలు, చిక్కటి పాలు ఇస్తే కూడా అజీర్తి సమస్యలు వచ్చి పారుడు, డయేరియా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో సరైన మోతాదులో పరిశుభ్రమైన పాలు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే నీరు కూడా మంచి పరిశుభ్రమైన నీరు తగినంత ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలంలో వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎండలో ఎక్కువసేపు ఉండకుండా నీడలోనే కట్టేయాల్సి ఉంటుంది. అలాగే స్ప్రింక్లర్స్, శరీర ఉష్ణోగ్రత పెరగకుండా, మనం ఇందాక చెప్పుకున్నట్లు చిన్న వాటిలో శరీర ఉష్ణోగ్రత సమతుల్యత సరిగా ఉండదు కాబట్టి వ్యవస్థ. సో అందుకే చల్లగా కొంచెం, ఈ వేసవి కాలంలో టెంపరేచర్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా ఉంచాలి. అలాగే ఇంకా వాటిని సరైన మోత

0: అదిలో నీరు తాగించడం, పాలు తాగించడంతో పాటు యాజమాన్య పద్ధతులు కూడా పాటించవలసి ఉంటుంది. 3 నెలల తర్వాత మెల్లగా మనం గడ్డి, పచ్చి గడ్డి అలాగే పొడి గడ్డిని తినిపించవలసి ఉంటుంది. ఎందుకంటే దాని రూమెన్ అంటే దాని పొట్ట సంచుల మాదిరిగా ఉంటుంది, మనలాగా కాదు. సో అది డెవలప్ అవుతుంది కాబట్టి మెల్లగా మనం గడ్డి, పచ్చి గడ్డి, పొడి గడ్డిని మనం తినిపించవలసి ఉంటుంది. అలాగే ఖనిజ మిశ్రమం కూడా, మినరల్ మిక్చర్ కూడా దానికి ఫీడ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే అది ఎదిగేది కాబట్టి దాని యొక్క బోన్సు ఇంకా కండరాలు ఎదుగుదలకు ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్ ఇంకా ఇతర ఖనిజ లవణాలు అవసరం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మినరల్ మిక్చర్స్ కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది.
1: అదేవిధంగా మరి దూడలను ఎలాంటి ప్రదేశాలలో ఉంచాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు?
0: అంటే దాని సరౌండింగ్స్ చాలా పరిశుభ్రంగా, అది ఉండే షెడ్డు ఉన్న ప్లేస్ కూడా చాలా పరిశుభ్రంగా సరైన విధానంలో కట్టబడి ఉండాలి. అంటే సరైన గాలి ఫ్లో అవుతూ ఉండాలి, అలాగే సరైన వెంటిలేషన్ వెలుతురు వస్తూ ఉండాలి, అండ్ ఫ్లోర్ రూఫ్ అన్నీ కూడా క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వీలైతే అప్పుడే పుట్టిన దూడల్ని సపరేట్ ఒక అదేంటి కేజెస్లో వాటిలో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి తొందరగా జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని మామూలు అన్ని వాటితో కాకుండా పుట్టిన పిల్లల్ని సపరేట్గా ఉంచడం అనేది, దానివల్ల మనం చాలా వరకు రోగాలను నివారించుకోవచ్చు.
1: దూడలలో నట్టలు ఉండడం వలన ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, మరి వాటి నివారణ ఎట్లా చేసుకోవాలి?
0: ఈ చిన్న వాటిలలో ముఖ్యంగా దూడలలో నట్టల బెడద అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇవి ఈ నట్టలు తల్లి పాల నుంచి కూడా, ఒకవేళ తల్లి కడుపులో కనుక నట్టలు ఉంటే సో ఆ గుడ్లు అనేవి పాల ద్వారా పిల్లలకు కూడా దూడలకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అవి బయటికి వెళ్ళి ఏం తినకున్నా తాగకున్నా తల్లి ద్వారానే ఈ గుడ్లు పొదిగి నట్టలు కడుపులో వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నట్టలు ఏంటంటే పోషకాలను హరించి వేస్తాయి, సో వాటి ఎదుగుదలను తగ్గిస్తుంది. అందువలన ఈ నట్టల నివారణ అనేది దూడలలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. సో ఎప్పటికప్పుడు మనం పేడ పరీక్ష చేయించేసి తగిన నట్టల నివారణ మందు వేయించగలిగితే గనక వాటి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది, అలాగే అవి రోగాల బారిన పడకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రోటీన్లు హరించి వేస్తాయి కాబట్టి వాటిలో ప్రోటీన్ల యొక్క డెఫిషియన్సీ వచ్చేసి అవి అంటే ఎనీమియా, కొన్ని రకాల ఈ పారాసైట్స్, ఈ నట్టలు ఏవైతే ఉంటాయో రక్తాన్ని కూడా పీల్చివేస్తాయి. సో దానివల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇట్లా రక్తహీనతతో బాధపడుతున్నటువంటి దూడలు ఏవైతే ఉంటాయో తొందరగా జబ్బుల బారిన పడతాయి, ఎందుకంటే వాటిలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. సో ఈ నట్టల నివారణ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ షెడ్యూల్ని చూసుకున్నట్లయితే, ప్రణాళిక చూసుకున్నట్లయితే పుట్టిన 2వ వారం నుంచి కూడా మనం నట్టల మందు వేయించాల్సి ఉంటుంది. ఎంత వేయాలి, ఏ మందు వేయాలి అనేది తప్పకుండా పశువైద్యుని పర్యవేక్షణలోనే పేడ పరీక్ష చేయించుకొని తగిన మోతాదులో వేయించవలసి ఉంటుంది. ఫస్ట్ డోస్ వచ్చేసి 2 వారాల వయసు, 14-15 రోజుల వయసులో వేయించాల్సి ఉంటుంది. అలాగే ఏ రకమైనటువంటి నట్టలు అక్కడ ఉన్నాయి, ఇంకా ఎంత మోతాదులో ఉన్నాయి, దాన్ని బట్టి 3 నెలల వయసు వచ్చేంత వరకు ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత నెలకు ఒకసారి 6 నెలల వయసు వరకు, ఇంకా తర్వాత వాటి బెడదను బట్టి దాని లైఫ్ లాంగ్ 2 లేదా 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ మందుని గనక మనం వేసినట్లయితే చాలా వరకు దూడల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
1: అంటే 2 వారాల నుండి నట్టల మందు వేయించాలి
0: కంపల్సరీగా, తప్పకుండా వేయించాలి,
1: పరీక్షలు చేయించి
0: వేయించుకుంటే మంచిది.
1: దూడలలో సాధారణంగా వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి, మరి వాటి నివారణ ఎట్లా చేసుకోవాలి రైతులు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: దూడల్లో మనం ఇందాక చెప్పుకున్నట్లు బొడ్డువాపు వ్యాధి అంటారు, సరిగా పరిశుభ్రత పాటించకపోతే బొడ్డు కట్ చేసేటప్పుడు సో బొడ్డువాపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే కాప్స్ కోర్స్, అంటే పారుడు, దూడలలో పారుడు అంటాము. ఇప్పుడు ఈ నేల పైన సూక్ష్మజీవులు నిక్షిప్తమై ఉండి సరిగా పరిశుభ్రత చేయకపోవడం వలన ఈ పుట్టిన దూడలు ఎక్కడ పడితే అక్కడ అంటే నాకడము, దాన్ని తినడం వల్ల ఏంటంటే కడుపులో ఈ కారకాలు చేరి తీవ్రమైనటువంటి విరోచనాలు బారిన పడతాయి. సో ఈ విరోచనాలు తీవ్రంగా అవడం వల్ల ఏంటి అంటే నిర్జలీకరణ, డీహైడ్రేషన్ వస్తుంది బాడీలో, అంటే శరీరంలో ఉన్నటువంటి నీరు అన్నీ పోయి అది ఒక స్టేజ్లో దూడ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో వెంటనే మనం పశువైద్యం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్,

0: అంటే సెలైన్స్ ఎక్కించుకోవాలి, తగిన యాంటీబయాటిక్స్. సో ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టుగా డాక్టర్ చెప్పిన విధంగా ఎన్ని రోజులు వేయించుకోవాలో అన్ని రోజులు వేయించుకోవాలి. సో అదే కాకుండా ఇంట్లో చల్లగా ఉంచేసి తగిన మోతాదులో నీరు అలాగే ఎలక్ట్రోలైట్స్ మనం తాగించవలసి ఉంటుంది. తర్వాత చెప్పుకోదగ్గది కాక్సిడియోసిస్, కాఫ్ కాక్సిడియోసిస్ అంటారు. ఇది ప్రోటోజోవల్ స్టమక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇందులో కూడా జిగురుతో కూడినటువంటి విరోచనాలు ఉంటాయి, డిసెంటరీ అంటాము. సో ఇందులో బాగా తినకడము పారుడు ఆ టైంలో. సో దీనివల్ల ఏంటంటే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి ఉండడము, దూడ అరవడము, ఇంకా నిర్జలీకరణ అయిపోవడము, ఒక్కొక్కసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయంలో కూడా తగిన టైంలో వెంటనే అటువంటి లక్షణాలు చూపించిన వెంటనే పశు వైద్యం దగ్గరికి తీసుకెళ్ళి తగిన చికిత్స చేయించుకుంటే కనుక మనం దూడని కాపాడుకోవచ్చు.
1: దూడని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి వాటికి ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నదా.
0: ఇంకా అలాగే కాకుండా ఇప్పుడు వేసవి కాలంలో వడదెబ్బ ఎలాగో, చలికాలంలో కాఫ్ డిఫ్తీరియా అంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఊపిరితిత్తుల ప్రమాదం బారిన పడినట్లయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడము, తీవ్రమైనటువంటి జ్వరము, ముక్కులో కారడము, కళ్ళ నుంచి పుసులు కారడము, ఇంకా చాలా వీక్గా అయిపోయి దూడ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే చలికాలంలో కొంచెం వెచ్చగా ఉంచడము, పొడిగా ఉండే ప్లేస్లెస్లో ఉంచడము. సో ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనం ఇట్లా చెప్పుకున్నట్లు అంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగేలాగా మంచి మినరల్ మిక్చర్స్ కానీ సరైన పోషణ పద్ధతులు పాటిస్తే కనుక అటువంటి వాటి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు.
1: చివరికి ఒక ప్రశ్న అండి, దూడలు ఆరోగ్యంగా పుట్టాలంటే రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పుట్టినాక కూడా ఆరోగ్యం ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
0: అంటే పుట్టక ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని రకాలటువంటి పోషకాలు కానీ ఇంజెక్షన్లు కానీ ఇప్పిస్తే, ముఖ్యంగా వైటమిన్ ఏ ఇంజెక్షన్. సో అది ఇప్పిస్తే కనుక హైడ్రోసెఫాలస్ అంటారు, అంటే పుట్టిన వెంటనే పెద్ద తల అంటే బ్రెయిన్లో వాటర్ చేరడం అటువంటివి గమనిస్తాము. అలాగే పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుట్టడం, గుడ్డిగా పుట్టడం, అటువంటి వాటిని నివారించుకోవచ్చు వైటమిన్ ఏ ఇంజెక్షన్ ఇప్పిస్తే కనుక. అలాగే కండరాల జబ్బుల పడకుండా ఉండడానికి వైటమిన్ ఈ ఇంజెక్షన్ కూడా ఇప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్లు తల్లికి గనక నట్టలు ఉంటే పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి, సో గర్భంలో ఉన్నప్పుడే సరైనటువంటి ఈ నట్టల నివారణ మందు అంటే సేఫ్గా ఉండేటటువంటి నట్టల నివారణ మందు వేస్తే గనక పుట్టిన పిల్లలకి ఆ నట్టల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం కొన్ని రకాలటువంటి
1: జాగ్రత్తలు
0: తీసుకుంటే గనక పుట్టిన పిల్ల చాలా ఆరోగ్యంగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వ్యాధి నిరోధక టీకాలు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి. తర్వాత కొన్ని అంటే భయానకమైనటువంటి జబ్బులు ఉంటాయి, సపోజ్ తీసుకున్నట్లయితే గాలికుంటు వ్యాధి, పెద్దవాటిలో ఏంటంటే ఇది గిట్టల మధ్య నోట్లో కురుపులు అయిపోయి తినక సరిగా నడవక చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ చిన్నవాటిలో ఏంటంటే ఈ వైరస్ ఏదైతే ఉంటుందో గాలికుంటు వ్యాధి వైరస్ FMD అనేది, ఇది డైరెక్ట్గా హార్ట్లోకి వెళ్ళి హార్ట్ని ఎఫెక్ట్ చేసేసి దూడ చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో అలాగే BQ అంటారు, బ్లాక్ వాటర్ జబ్బవాపు అంటారు, ఇది కూడా చిన్నవాటిలో 1 ఇయర్ అబ్బో ఉన్న వాటిలో చాలా కామన్గా వస్తుంది. ఇందులో కూడా చాలా తీవ్రమైనటువంటి జ్వరం వచ్చి సెప్టిసీమియా వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇంకొకటి HS, హెమరేజిక్ సెప్టిసీమియా అంటారు దాన్ని. సో దీంట్లో ఏంటంటే ఇది శ్వాసకోశ వ్యవస్థని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి తీవ్రమైనటువంటి జ్వరము, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడడము, దీన్ని గురక వ్యాధి కూడా అని అంటారు, గురక పెట్టడము. సో ఇటువంటి జబ్బులు రాకుండా చిన్న వయసులోనే మనం టీకాలు కనుక వేయించుకున్నట్లయితే, జనరల్గా FMD అయితే 4 నెలలు నుంచి 6 నెలల వయసులో వేస్తాం ఈ FMD కానీ BQ కానీ ఇంకా ఈ HS ఈ వ్యాక్సిన్స్. 4 నుంచి 6 నెలల వయసులో వేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి తొలకరి ముందు, అలాగే ఈ గాలికుంటు వ్యాధి సంవత్సరంలో 2 సార్లు అంటే ఆ ఏరియాలో ప్రబలే ప్రభావాన్ని బట్టి సో సంవత్సరానికి 2 సార్లు ఇప్పిస్తాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే బ్రూసెల్లోసిస్ అంటాం, ఈసుకుపోవడము అంటే అబార్షన్స్ అవ్వడము. సో అటు ఈ ఆడదూడలలో 4 నుంచి 6 నెలల వయసులో మనం గనక టీకా వేపిస్తే ఒకటేసారి, అది దాన్ని కాఫ్ ఫుడ్ వ్యాక్సిన్ అంటారు, ఒకసారి వేయిస్తే అది భవిష్యత్తులో అలా ఈసుకుపోవడం అనే బ్యాక్టీరియా బారిన పడకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు.
1: కాబట్టి పుట్టక ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టినాక కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దూడ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
0: అవునండి.
1: ఇంతవరకు దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి మామ్నూర్ పశు వైద్య కళాశాల వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ విభాగ అధిపతి

0: మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారు మన ఆకాశవాణి రైతులకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
1: ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ ఈ అంశంపై మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్.
2: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
2: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
1: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాలు. ఈ అంశంపై హనుమకొండ జిల్లా ఐనబోలు మండలం జోగైపల్లి గ్రామ రైతు కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్.
4: నమస్కారం అండి కేతిపల్లి రాజిరెడ్డి గారు.
5: నమస్కారం అండి.
4: మీరు జోగైపల్లి గ్రామంలో ఈ మొక్కజొన్న సీడ్ పండిస్తూ ఉన్నారు కదా?
5: ఓకే అండి.
4: అంటే ఎంతకాలం నుండి పండిస్తూ ఉన్నారు సీడ్ అనేది, ఎట్లా చేస్తూ ఉంటారు?
5: మేము మొక్క అనేది సెకండ్ క్రాప్, గత ప్రతి ఇయర్ కూడా సెకండ్ క్రాప్ వేయడం జరుగుతుంది. కాకపోతే ఈసారి సీడ్ వేయడం జరిగింది. మేల్ మేము
4: ఫస్ట్ టైం వేశారు సీడ్?
5: ఫస్ట్ టైం మేము ఫస్ట్ లోకల్ వేసాడు. లోకల్ మాకు 40 నుంచి 45 వచ్చేది ఇంతకు ముందు. ఈసారి మాత్రం మేము ఓన్లీ సీడ్ వేయడం జరిగింది.
4: అంటే సీడ్ అంటే అనుకున్నారు ఈసారి
5: చూద్దాం ఒకసారి. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు ఊకే వేయండి రెడీ వేయండి అనడం వల్ల చూద్దాం
4: ఒకసారి,
5: చూద్దాం పంట మార్పిడి కూడా రావచ్చు అనే ఉద్దేశం వేయడం జరిగింది. వేసిన విషయంలో పర్వాలేదు, 30 నుండి 35 వచ్చింది దిగుబడి.
4: అంటే ఇప్పుడు సీడ్ కును పంటకి అంటే తేడా ఏంటి, దుక్కిని ఎట్లా చేసుకోవాలి, దానికి ఏమైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి?
5: సేమ్ సేద్యం అంతా ఒకటే, లోకల్ గానీ సీడ్ గానీ మొక్క విషయంలో మనం దానికైతే ఎలా చేసినాం దీనికి అలాగే. ఇక మిగతా తలపు తీయడం అదే అదంటే కంపెనీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు వచ్చి తీసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఇక మనం దానికైతే ఎలా క్రాప్ చేసినాం దీనికి అలాగే, వాటర్ కానీ మందులు కానీ రేలు ఏదైనా
4: సీడ్ కోసం ఏ నెలలో కానీ సాగు చేసుకుంటారు?
5: నవంబర్ నుండి స్టార్ట్ చేస్తాం, జస్ట్ నవంబర్ డిసెంబర్ దాకా, అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు కూడా వేస్తాం క్రాప్, సెకండ్ క్రాప్.
4: ఓకే, ఆ 2 నెలల్లో మీరు వేసుకుంటారు?
5: వేసుకుంటాం.
4: ఎప్పుడైనా వేసుకోవచ్చు?
5: అట్లా మేము నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వేస్తాం. మేము నవంబర్ లో వేసాము.
4: దుక్కిని ఎట్లా చేసుకుంటారు?
5: దుక్కి మేము యథావిధిగా కల్టివేటర్ చేస్తాం, రూట్వేటర్ చేసి బోదలు ఎక్కించి బోదలు చేసి గింజలు చేయితో గానీ మిషన్తో గానీ పెట్టిస్తాం. సేమ్ లోకలే వాళ్ళు, కాకపోతే 5 సార్లకు ఒకటి మేల్, అది మొగసాల అని ఇస్తారు, మేల్ ఇస్తారు, అది పెట్టిస్తాం. ఇక మిగతా దానికి కావాల్సిన వాళ్ళు వచ్చి మనకు చెప్తా ఉంటారు ఏం చేయాలి ఏంది, సలహాలు ఇస్తారు ఎట్లా చేయాలి, తలపు తీయడం వాళ్ళే తీపిచ్చుకుంటారు, కూలర్లను పిలిపిస్తారు, అట్లా స్ప్రే చేపియడం చెప్తా ఉంటే చేపిస్తాం. ఇక మాకు వేరే లోకల్ పండిస్తాం కాబట్టి దానికి దీనికి తేడా ఏం లేదు. అదో మిషన్ కోసి క్రాప్ కటింగ్ చేస్తాం, ఇది కూలర్లు చేను మీద ఇరిచి లోడ్ చేపిస్తాం.
4: సీడ్ అనేది చేతితో తీస్తారు?
5: చేతితో తీస్తారు, పొట్టు తీసి కంకితోనే వెయిట్ వేస్తాం. అట్లా అంతే తేడా. మేము ఇవే జొన్నలు కాంట పెడతాం, మేము కంకి వెళ్ళిపోతుంది. దాన్ని సేమ్ మళ్ళీ మనకు 4 మంత్ అంటే 120 డేస్ సేమ్ ఉన్నది,
4: సేమ్
5: క్రాప్ కూడా లోకల్ కానీ 120 డేస్, ఇది కానీ 120 డేస్.
4: అంటే ఇప్పుడు కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు?
5: కలుపు నివారణ మాకు పిండి మిత్తాలు అవి మేము స్ప్రే చేస్తాం, అంతే. ఇక దాన్ని కూలర్లతో తీయడం ఏం లేదు.
4: నీరు కూడా ఎట్లా ఇవ్వాలి? నీటి
5: నీరు మాకు డ్రిప్, పైపులు గుంజుతాం మామూలుగా. కొంచెం మన అది పీస్ వచ్చినప్పుడు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ 1 తడి. చిన్నప్పుడు అంటే 15 రోజులు 10 రోజులు

0: అప్పుడు వదులుతూ ఉంటాం. డ్రిప్ కాబట్టి తడి ఆరినప్పుడు వదిలేస్తాం, ఇదైతే ఉంటుంది.
1: ఈ డ్రిప్ కూడా మీకు సబ్సిడీలో ఇచ్చారా?
0: ఇచ్చారు ఇచ్చారు.
1: బాగుందా డ్రిప్?
0: పర్వాలేదు, 100%.
1: దానివల్ల మీకు నీరు కూడా ఆదా అవుతుంది, అన్ని ముక్కలకు అందుతుంది.
0: నీరు ఆదా ఉంది, దిగుబడి పెరుగుతుంది. లోకల్ నువ్వు వేరే దానికున్న డ్రిప్ దానికి ఒక 4-5 క్వింటాల్ దిగుబడి పెరుగుతుంది.
1: దిగుబడి కూడా పెరుగుతుంది,
0: పక్కా పెరుగుతుంది. మనకు రైతుకు కూడా పని ఉండదు, భూమి లూజ్ ఉంటుంది. దానివల్ల మొక్క ఏపుకొచ్చి నువ్వు ఎక్కడ కానీ దిగుబడి అనేది ఒక్క మొక్కే కాదు, డ్రిప్ వల్ల ప్రతి పైరుకు దిగుబడి పెరుగుతుంది.
1: లాభదాయకం,
0: లాభదాయకం అది. అది మీరు అన్నట్టు నీరు కూడా మనకు ఆదా. ఒక ఎకరం భారించే నీరు 2-3 ఎకరాలు భారిస్తాయి.
1: వృధా కాదు,
0: వృధా కాదు. మనకు అవసరం మందమే తీసుకుంటుంది, వదలొచ్చు. దాన్ని ప్రాణాన్ని కాపాడుకుంటుంది. ఇట్లయితే నీళ్లు వేస్ట్ అయిపోతాయి, అది తీసుకోదు, చేన్లో ఊరికి కింద పడతాయి.
1: ఇంకా కీటకాలు తెగులను ఆశిస్తూ ఉంటాయి.
0: ఇంకా దీనికే తక్కువ, డ్రిప్కే తక్కువ. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఏర్కులు లాంటివి రావాలంటే డ్రిప్కు రాదు, అది వచ్చిన ఆ కర్ర వరకే నశించిపోతుంది. స్ప్రెడ్ కాదు. నువ్వు నీళ్లు పంపించడం వల్ల, వేరే కట్టడం వల్ల ఇంకా వేరే దానికి స్ప్రెడ్ అయ్యి చేను అంతా కూడా ఏర్కులు వచ్చే పరిస్థితి.
1: డ్రిప్ వల్ల ఇట్లాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి.
0: డ్రిప్ వల్ల ఏర్కులను నివారిస్తుంది. ఒకవేళ వచ్చినా ఆ ఒక్క మొక్క వరకే ఆగిపోతుంది స్ప్రెడ్ కాకుండా. కానీ అదే మనం వాటర్ వదిలితే మిగతా దానికి కూడా అంటువ్యాధి లాగా అయిపోతుంది.
1: కాబట్టి డ్రిప్ వల్ల రైతులు మంచి లాభాలు ఉన్నాయి,
0: 100కు 100 లాభం. డ్రిప్ లేని వాళ్ళు కూడా ఇంకా గవర్నమెంట్ ప్రోత్సహించి ఇస్తే రైతులు తీసుకోవాలి, మంచిది కూడా.
1: ఈ మరి గింజ రావాలన్నా కంకి మంచిగా రావాలన్నా
0: జర్మినేషన్ అన్ని రకాలుగా
1: ఎట్లా ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? కీడు కోసం అన్నారు కదా, దానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
0: ప్రత్యేకంగా మనం లోకల్ మొక్కదన్న అయితే ఎలా చేస్తాము, అలాగే దానికి ప్రత్యేకంగా ఏం చేయాలి. సేమ్ దానికి ఇచ్చిన 2-3 టైమ్స్ ఫెర్టిలైజర్, 2-3 టైమ్స్ స్ప్రే, సేమ్ మన లోకల్ మొక్కదన్న లాగానే
1: వేసుకోవాలి,
0: చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా అంటే వాళ్ళ పీకలు తీసుకుంటారు వాళ్ళే, అది మిషన్ కటింగ్ చేస్తే మనం ఇది కూలర్లతో
1: ఇప్పుడు ఖర్చు ఎంత వస్తుంది దీనికి? దీనికి దానికి తేడా ఖర్చులు
0: ఆవరేజ్ లా సేమ్ ఏ ఉంది. వీళ్ళు సీడ్ ఫ్రీ ఇస్తారు, మనం సీడ్ అది కొనుక్కోవాలి. దానివల్ల అవి ఎంత, ఒక ఎకరానికి మనకు 2 బ్యాగ్స్ వస్తుంది, అంటే 8 కేజెస్, అదొక 4,000-5,000 ఆదా అవుతుంది రైతుకు. మనం లోకల్ వేస్తే ఏమైతుందంటే ఒక 5,000 సీడ్ ఖరీదు అవుతుంది, 4,000 అవుతాయి ఎకరానికి వచ్చేసి. ఆ 4,000 సీడ్ వీళ్ళు మనకు ఫ్రీగా ఇస్తాను.
1: అంటే ఇప్పుడు ఆ సీడ్ దిగుబడి ఎక్కువ వస్తున్నారు మీరు మామూలు పంట, మరి సీడ్ తక్కువ వస్తున్నారు, మరి మీకు ఆదాయంలో తేడా వస్తుంది?
0: ఆ రేటులో మనకి ఇది క్వింటాల్కి వచ్చేసి 3,000 ఇస్తాను
1: సీడ్కు.
0: సీడ్కు అది గవర్నమెంట్ కొంటేనే 2,400. ఒకవేళ గవర్నమెంట్ కొనలేదనుకో మనకు 2,000-1,800
1: మీకు ఇట్లా కూడా
0: రేట్లో ఇంకా మనకే ఒక 10-20,000 బెనిఫిటే.
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం జోగేపల్లె గ్రామ రైతు కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్.

ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సమయం 7:45 వస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్న చూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాలా వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతూ ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ పథకం విధి విధానాలు, పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: ముందుగా అందరికి కూడా మా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం.
2: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
3: మిషన్ శక్తి అనేది ఒక మంచి, చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఈ ఒక ప్రాజెక్టుని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయపాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
2: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
3: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్ళీ రెండు ఉప ప్రధాన పథకాలు ఉన్నాయి. అవి ఒకటి సంభాల్. సంభాల్ అంటే హిందీ పదం, ఇది సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య. సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి రెండు ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీసును నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ మూడు పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందికి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్లు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాలు

0: ని అందజేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు, లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహాల్లో వాళ్ళకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళు వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుగుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181 181 ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
1: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి. అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
0: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకం అయిన సంబాల్కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకోనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లల పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురు. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్ళు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్ళకి రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి, బాలికలు విద్యలో ముందుంటారు, బడికి వెళ్ళడం నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్టబడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని వైద్య శాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత 2వ ముఖ్య ఉప పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా కానీ లేదా గవర్నమెంట్ ద్వారా కానీ నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజుల లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార్ గృహలో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు వీరందరూ కూడా ఈ స్వధార్ గృహలో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజన వసతి, వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్ళు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాడు గడుపుకోకునేటట్లుగా మనం తర్ఫీదిస్తామన్నమాట. ఈ స్వధార్ గృహ ప్రభుత్వం ద్వారా గానీ లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలోని ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్ళు రెండు అంటే పిల్లల్ని కుటుంబాన్ని తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు, వాళ్ళకి ఇబ్బందులు తొలగించాలని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులు ఉన్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నిటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావం లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే, మహిళల

ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్ళు, హింసకు గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి. కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్ లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గాని ఇతర విషయాల్లో గాని చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు. వీరు చట్టపరమైన అవసరమైన సహాయం అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి పద్ధతితో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే

0: అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా బేటీ బచావో కార్యక్రమం కింద మొదటి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయంటే, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా చేస్తారు. వైద్య సిబ్బంది ద్వారా ఎక్కడ స్కానింగ్ సెంటర్స్ లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగడానికి లేకుండా తగినన్ని చర్యలు తీసుకుంటారు, వారిపైన నిఘా ఉంటుంది. అటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించినా జరుపుతున్నట్లు తెలుసుకున్నా, అలాగే జరపమని కోరిన వారిని కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే తదుపరి బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కస్తూరిబా విద్యాలయాలలో బాలికలందరికీ కూడా విద్యను కల్పించడం జరుగుతోంది. ఎలాగైతే బడి నిలిచిపోయిన పిల్లలందరికీ కూడా మనం డ్రాప్అవుట్ అందరినీ కూడా సేకరించి వారిని అందరినీ మళ్ళీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య కూడా ముందుకు వస్తోంది. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో కూడా బాలికలు చాలా మంది మంచి ఉత్తీర్ణతా శాతాలతోటి మంచి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళు బడికి నిలిచిపోవడం అనేది కూడా తగ్గిపోతోంది. వాళ్ళకి బాలికా విద్యాలయాల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళకి వసతి కల్పించి విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు చాలా మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. అలాగే బాల్య వివాహాలు కూడా నివారించబడుతున్నాయి. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అనే విషయాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి గ్రామాన కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి ఎక్కడైతే బాల్య వివాహానికి జరగడం కాదు, జరగడానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఈ కమిటీ అందరూ వెళ్లి నిలుపుదల చేస్తున్నారు. తద్వారా మన దేశ సమగ్రాభివృద్ధికి ఈ వివిధ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించడం జరుగుతోంది. వీటన్నిటికీ మన కేంద్ర ప్రభుత్వం గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఈ పథకం అమలు ద్వారా మహిళల సాధికారతని మనం తప్పనిసరిగా సాధించగలుగుతాము. ఈ పథకం కింద వివిధ శాఖలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి మహిళలందరి కోసం ఈ మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ మిషన్ శక్తి పథకం ద్వారా మన మహిళలందరూ కూడా భద్రత పొందొచ్చు, రక్షణ పొందొచ్చు, విద్య ఉద్యోగ అవకాశాలను కూడా మనం ఎక్కువగా ఒక భద్రతతో కూడిన వాతావరణంలో కూడా మనం హక్కులను మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ పథకం గురించి అందరూ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనం మన ప్రధాని గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
1: మిషన్ శక్తి పథకం గురించి, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ పథకం యొక్క లాభాలు, స్త్రీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మీ అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట, చంద్రబోస్ గీత రచన సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి పూజారి ధనుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణం, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ శంకర్, రామ్మూర్తి, యుంగముని, బాలాజీ, హేమంత్ సాయి వీరందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలోని

కార్యక్రమంలో తర్వాత పాట బొబ్బిలి పులి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, డాక్టర్ దాసరి నారాయణరావు గీత రచన, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బొబ్బిలి పులి చిత్రంలోని ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట మణిశంకర వరప్రసాద్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడిన పాట. భాస్కర్ భట్ల గీత రచన, సంగీతం భీమ్ సిసిరిలియో. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి కె సమ్మయ్య, మీరా, రమణిక, సాయిరమణ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మణిశంకర వరప్రసాద్ చిత్రంలోని ఈ పాట.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: తర్వాత పాట దేవత. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

వేటూరి గీతరచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎర్రగట్టుగుట్ట నుండి బోడ జయేందర్ మరియు కోమల, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం దేవతా చిత్రంలోని ఈ పాట

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
3: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
2: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
3: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
2: వేరే మార్గాల కోసం వెతకండి,
3: ఆకాశవాణిని సంప్రదించండి.
2: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
4: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట పల్నాటి సింహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వేటూరికి రచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, శాంతమ్మ, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, రహీం, సోని, గట్టన్న, పాపయ్య శాస్త్రి, కుమార్ వీరందరి కోసం పల్నాటి సింహం చిత్రంలోని ఈ పాట

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 2 98 6142.
2: కార్యక్రమంలో తర్వాత పాట నిప్పులాంటి మనిషి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం సత్యం. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జేరిపోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం నిప్పులాంటి మనిషి చిత్రంలోని ఈ పాట

0: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై రిటైర్డ్ ఆకాశవాణి డీజీ శ్రీ ఎన్ వేణుధరెడ్డి గారి అభిప్రాయం వింటారు.
1: తొంభైవ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆకాశవాణి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్ర అనంతరం భారతదేశం సమాజ నిర్మాణానికి, ప్రజల్లో ఆధునిక భావాల పెంపొందించడానికి ఆకాశవాణి చేసిన కృషి ఎంతో గణనీయం. మొదటి 50 సంవత్సరాలు దాదాపు మీడియా రంగంలో ఆకాశవాణి ఏకాధిపత్యాన్ని సాగించింది. ఇతర ఏ మీడియా చేరలేని అంత విస్తృతి ఆకాశవాణికి ఉండేది. అదే సమయంలో ఎంతో విశ్వసనీయతను కూడా అది కూడగట్టుకుంది. ఈ ప్రతి రంగంలో, వ్యవసాయ రంగం తీసుకుంటే, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని ప్రచారం చేయడానికి ఆకాశవాణి చేసిన కృషి ఎనలేనిది. అలాగే శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో పెంపొందించి, మూఢనమ్మకాలను తొలగించి, కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు ఆకాశవాణి ఎంతో కృషి చేసింది. అలాగే శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాలను రెండింటినీ ప్రేక్షకుల్లో వాటిని బాగా ప్రచారం చేసి, వాటి పట్ల, అలాగే సాహిత్యం పట్ల వారికి అభిరుచిని కలిగించేందుకు ఆకాశవాణి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఎంతో మంది గొప్ప శాస్త్రీయ సంగీత లలిత కళాకారుల్ని ప్రోత్సహించింది, పోషించింది. అలాగే ప్రతి వర్గం, బాలలైతేనేమి, కార్మికులైతేనేమి, వ్యవసాయదారులైతేనేమి, మహిళలు, వీరందరికీ, అందరి మనోవికాసానికి ఆహ్లాదకరమైన సంగీతాన్ని, సినిమా పాటల్ని ఇస్తూ వారికి ఎంతో తోడ్పడింది. ఇప్పుడు మన మీడియా రంగం ఎంతో మారిపోయింది, అయినా ఆకాశవాణి తన వంతు బాధ్యతని ఎంతో శ్రద్ధగా, కమిట్మెంట్తో చేస్తుంది. ఈ సందర్భంగా ఆకాశవాణి ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూర్యవంశం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సూర్యవంశం చిత్రంలోని ఈ పాట.

తర్వాత పాట అల్లరి ప్రియుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన మరియు సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం అల్లరి ప్రియుడు చిత్రంలోని ఈ పాట.

జానకిరాముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఇళ్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరి కోసం జానకిరాముడు చిత్రంలోని ఈ పాట

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజన కార్యక్రమంలో చివరిగా వినండి ప్రేమాభిషేకం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, డాక్టర్ దాసరి నారాయణరావు గీత రచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమని కోరుతున్న శ్రోతలు

చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, డాక్టర్ దాసరి నారాయణరావు గీత రచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమాదాపురం గ్రామం నుండి పెరుమాళ్ళ సాయిలు, సమ్మక్క, రిత్విక్, పల్లవి, ముక్తాశ్రీ, రిషి, కృతిక, శ్రీజ, మనోహర్, సులోచన, పెంటయ్య, ముప్పిటి సమ్మక్క, రాధ వీరందరి కోసం ప్రేమాభిషేకం చిత్రంలోని ఈ పాట.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్ర కచేరి వింటారు.

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్ర కచేరీ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు మధుర గీతాలు. ముందుగా కుంకుమ తిలకం. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట, మైలవరపు గోపి గీత రచన, సంగీతం సత్యం.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి.
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: తర్వాత పాట జస్టిస్ చౌదరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

ఎదురీత ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం సత్యం.

పూజ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట, దాశరథి గీత రచన, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు మధుర గీతలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అల్లరి బుల్లోడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

దొంగముగుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం చక్రవర్తి.

తర్వాత పాట శ్రీదేవి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. దాశరథి గీత రచన, సంగీతం జీకే వెంకటేష్.

చుట్టాలు ఉన్నారు జాగ్రత్త. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథం.

0: 90 వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై రిటైర్డ్ ఆకాశవాణి డీజీ శ్రీ ఎన్ వేణుధర్ రెడ్డి గారి అభిప్రాయం వింటారు.
1: తొంభైవ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆకాశవాణి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్ర అనంతరం భారతదేశం సమాజ నిర్మాణానికి, ప్రజల్లో ఆధునిక భావాల పెంపొందించడానికి ఆకాశవాణి చేసిన కృషి ఎంతో గణనీయం. మొదటి 50 సంవత్సరాలు దాదాపు మీడియా రంగంలో ఆకాశవాణి ఏకాధిపత్యాన్ని సాగించింది. ఇతర ఏ మీడియా చేరలేని అంత విస్తృతి ఆకాశవాణికి ఉండేది. అదే సమయంలో ఎంతో విశ్వసనీయతను కూడా అది కూడగట్టుకుంది. ఏ ప్రతి రంగంలో, వ్యవసాయ రంగం తీసుకుంటే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని ప్రచారం చేయడానికి ఆకాశవాణి చేసిన కృషి ఎనలేనిది. అలాగే శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో పెంపొందించి, మూఢనమ్మకాలను తొలగించి, కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు ఆకాశవాణి ఎంతో కృషి చేసింది. అలాగే శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాలను రెండింటినీ ప్రేక్షకుల్లో వాటిని బాగా ప్రచారం చేసి, వాటి పట్ల, అలాగే సాహిత్యం పట్ల వారికి అభిరుచిని కలిగించేందుకు ఆకాశవాణి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఎంతోమంది గొప్ప శాస్త్రీయ సంగీత లలిత కళాకారుల్ని ప్రోత్సహించింది, పోషించింది. అలాగే ప్రతి వర్గం, బాలలైతేనేమి, కార్మికులైతేనేమి, వ్యవసాయదారులైతేనేమి, మహిళలు, వీరందరికీ, అందరి మనోవికాసానికి ఆహ్లాదకరమైన సంగీతాన్ని, సినిమా పాటల్ని ఇస్తూ వారికి ఎంతో తోడ్పడింది. ఇప్పుడు మన మీడియా రంగం ఎంతో మారిపోయింది, అయినా ఆకాశవాణి తన వంతు బాధ్యతని ఎంతో శ్రద్ధగా, కమిట్మెంట్తో చేస్తుంది. ఈ సందర్భంగా ఆకాశవాణి ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: శ్రోతలు మధురగీతలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట సత్యకాలపు సత్తయ్య, ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఆరుద్రగీత రచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథం.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: మేఘ సందేశం ఈ చిత్రం కోసం కేజీ యేసుదాస్ పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం రమేష్ నాయుడు.

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: మధుర గీతల కార్యక్రమంలో చివరిగా వినండి ప్రేమనగర్ ఈ చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీత రచన, సంగీతం కెవి మహదేవన్,

మీరు విన్న ఈ పాటతో మధురగీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.